ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 31వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 21వ తేదీ గురువారం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5:59:30. ప్రియమైన మా శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05. ఇక ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Modi Stadium in Ahmedabad at 7:30 p.m. Gujarat Titans have already qualified for the playoffs, while the Chennai Super Kings are eyeing for the fourth spot in the points table. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో సాయినాథుని భక్తిగీతాలు వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: శాంతియుత

0: విధానానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ ఫర్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ టు రిమోట్ విలేజెస్ వెరీ ఫ్యూ స్పిరిచువల్ లీడర్స్ ఇన్ మోడర్న్ హిస్టరీ హావ్ ఎర్న్డ్ ది ట్రస్ట్ ఆఫ్ బోత్ ఆర్డినరీ పీపుల్ అండ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ది వే గురుదేవ్ యాస్.
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్

0: నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికీ కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా శ్రోతలకు అందించబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, ఇంకా హనుమకొండ చారిత్రక వారసత్వం గురించి డాక్టర్ పి హైమవతి గారి ప్రసంగం మొదలైన అంశాలుంటాయి ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ఈ ఉదయం 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ ఉదయం 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు వినవచ్చు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకుకూరల సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తారు శ్రీ పంకజ్ మోహన్. ఇంకా వేరుశెనగ మరియు బొబ్బర సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 మధుర గీతాలు అలనాటి ఆణిముత్యాలు లాంటి సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మా శ్రోతలకు అందించే కార్యక్రమాలు.

ఆకాశవాణి సమయం 7 గంటలకు వస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
1: 2027 జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన వివరాలు నమోదు చేసుకున్నారు. ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమం

0: వెబ్సైట్ ద్వారా ఆయన తన వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తూ భట్టి సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ క్రమంలో ప్రతి దరఖాస్తుకు 3 నెలల్లోపు పరిష్కారం చూపుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు గ్రామస్థాయిలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంత్రి ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామంలో నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన తంటాలతో రైతులు పడుతున్న ఇబ్బందులను తాము భూభారతి ద్వారా తొలగిస్తున్నామన్నారు. ఆధునిక వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమవుతుందని, రైతులకు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేసేలాగా శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రఘునాథపాలెం మండలం రైతు వేదిక నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రయోజనం అందించేందుకు శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వెళ్లేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రైతులకు సకల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో అతి పెద్ద మిర్చి మార్కెట్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇంజనీరింగ్ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యాపారులతో చర్చించి ప్రణాళిక రూపొందించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి చొరవతో 155 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తొలి విడతలో 5 షెడ్ల నిర్మాణం పూర్తయింది. 2 షెడ్లు నిర్మాణం దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు 70% పనులు పూర్తయ్యాయి. జులై ఆఖరు వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు యువజన వారోత్సవాలు నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే వారోత్సవాల్లో మండలాల స్థాయిలో 5K పరుగు, వాకింగ్, యోగా ప్రదర్శనలు, నియోజకవర్గ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణలపై అవగాహన, ఉద్యోగ మేళ, క్రీడా ప్రాంగణాల శుభ్రం, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు చేపట్టనున్నారు. యువత 50 మందితో యూత్ పార్లమెంట్, సీఎం కప్ పోటీల విజేతలకు బహుమతులు అందించనున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 650 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 84 ఎకరాల్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి సదరు కంపెనీ రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మెగా ఫుడ్ పార్క్ కు చెందిన 84 ఎకరాలను ప్రాసెసింగ్ యూనిట్ కు కేటాయించింది. బుగ్గపాడులో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ భూముల్లో ఏర్పాటు చేసే అతి పెద్ద ప్రాజెక్టు ఇదే కానుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్లుగా నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చదవడం రాయడం రావాలనే ఉద్దేశంతో ఉల్లాస్ పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరక్షరాస్యులైన మహిళల వివరాలను సేకరించింది. వీరందరికీ ఆయా ప్రాంతాల్లోనే రాత్రి బడి ఏర్పాటు చేసి అక్షరాస్యత శాతం పెంచేలాగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 5 మున్సిపాలిటీల పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లో 4,420 మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు 414 మంది వాలంటీర్లను మెప్మా సిబ్బంది ఎంపిక చేశారు. ఎంపికైన వారంతా ఆయా చోట్ల 2 నెలల పాటు శిక్షణ పొందుతారు. అనంతరం మహిళలకు పరీక్షలు నిర్వహించి ఉల్లాస్ ధృవపత్రాలు జారీ చేస్తారు. ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎండల్లో తిరగకుండా వివిధ అంశాల్లో ఖమ్మం నగరంలోని జిల్లా పాల్ భవన్ లో శిక్షణ ఇస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఖమ్మంలోని ధంసలాపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలియజేసింది. దీంతో త్వరలోనే ఆలయ నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఖమ్మం ఎమ్మెల్యేగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు 2 తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఖమ్మం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలియజేసింది.
1: ఇంతవరకు ఖమ్మం జిల్లా వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరుదేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పెహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతా కీ భరాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ये भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है. यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट है. मैं इस मेडल को अत्यंत विनम्रता के साथ स्वीकार करते हुए भारत के अन्नदाताओं को यह मेडल समर्पित करता हूं.
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం

0: 10 మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన 7 రోజుల్లోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రుబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రుబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రుబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, ఇంకా హరిమకొండ చారిత్రక వారసత్వం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం మొదలైన అంశాలుంటాయి ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో. ముందుగా విందాం భాగవత నీరాజనం ధారావాహిక.
1: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
2: వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: பதரு உருவின் சத்விஜ ஸ்ரேயமை.
1: మనము గతవారము భరతుడు పూర్వ సంస్కార బలమున వ్యామోహమనున్నది జన్మ పరంపరకు కారణమని తెలుసుకున్నందున ఈ జన్మలో లౌకిక విషయములందు ఆసక్తుడు కాక ఉన్మత్తుడు జడు వలె సంచరించుతూ చివరకు కాళికాదేవికి బలిగా గొనిపోబడినప్పటికీ ఎట్టి వికారమును చెందక అంతటను అత్యుతభావముతో సంచరించినాడను విషయములను తెలుసుకున్నాము. ఈనాడు భరతుడు కాళికాలయము నుండి తిరిగి వచ్చి చేనికి కావలి కాయుచు అవధూతవలే కాలము గడుపుతుండెను. కొన్ని వత్సరములు గడిచిన పిదప సింధుదేశమును పరిపాలించు రహూగణుడను రాజు ఇక్షుమతీ నదీ తీరమున నివసించుచున్న కపిల మహాముని వద్ద తత్వజ్ఞానము తెలుసుకున్నటకై పల్లకి నదిరోహించి వెళ్ళుచుండెను. మార్గమధ్యమున పొలమునకు కావలి కాయుచున్న భరతుని తిలకించిన శిబికావాహకులు, వీడు శిబికావాహమునకు తగియున్నాడు అని భరతుని మూపున బలవంతముగా పల్లకి పెట్టి మోయించుతుండగా అతడు భగవద్ధ్యాన పరాయణుడై ఎత్తుపల్లములు గానక అప్రయత్నముగా నడుచుతుండా రాజునకు అసౌకర్యము కలిగినది. అప్పుడు అతడు శిబికావాహకులతో, మీ విషమ గమనముచే నాకు బాధ కలుగుతున్నది, కారణమేమి అని అడగగా వారు, రాజా, ఈ విషమగమనము మా వలన కలిగినది కాదు, ఈ వింతవాహకుని వలన కలిగినది అన రాజు విజ్ఞుడయ్యూ కలిగిన అసౌకర్యమునకు కోపించి

తీవా, చాలా దూరము పల్లకిని మోసితివా అని నిందాపూర్వకముగా పలక ఏమియూ సమాధానము ఇయ్యకయే మౌనముగా శిబికను మోయుచుండెను. విషమ గమనముచే మిక్కిలి కోపము చెందిన రాజు, ఓ దుర్మదాంధుడా, ఓ జీవన్మృతుడా, నా యాజ్ఞ తప్పుచూ నడుచుతున్నావు. నీ వక్రమార్గములనన్నింటినీ విడిపించి నీవు సన్మార్గమున నడుచునట్లు చేయుదునని నిందించెను. బ్రహ్మభావముచే సకల భూతహితుడగు ఆ భరతుడు రాజునుద్దేశించి, రాజా, శిబికా భారము ఈ శరీరమునకే, నాకు కాదు. అయినను స్థౌల్యము, కృషత్వము, వ్యాధి, ఆకలి, దప్పులు, జరామరణములు మొదలగునవన్నీయును ఈ దేహముతోడనే కలుగును, కానీ నాకు కలగనేరవు. స్వామి, భృత్య సంబంధములు కూడా వ్యవహారమునంచేసి శరీరమునకే కానీ జీవులకు కాదు. రాజునను అభిమానముతో నీవు నన్ను ఆజ్ఞాపించి శిక్షించినను ఉన్మత్త జడుని వలె సహజ స్వభావములతో సంచరించుతున్న నాకు నీ శిక్ష వ్యర్థమగును. ఈ మాటలతో తత్వజ్ఞానము కొరకు వెళ్ళుతున్న ఆ రాజునకు హృదయగ్రంథి భేదింపబడి బహు యోగగ్రంథ సమ్మత భరతవాక్యముని విని ఆ శిబిక నుండి దిగి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి వినీతుడై

0: పనిరుగక చేసితి కరుణ చూడు. తప్పు సైరింపు తప్పు సైరింపు నేయమదండమునకు కరుని శూలంబునకును వజ్రాయుధమున కనల చంద్రార్కధనద శస్త్రాస్త్రములకు విరవ విప్రునకే మది విరచినట్లు.
1: ఓ మహానుభావ, ఎవరు నీవు? అవధూత వేషముతో సంచరించుతున్న కపిల మహామునివా? తెలిపి దయతో నన్ను అనుగ్రహింపుమని వేడుకొనెను. స్వామి, ఘటము లేక జలము తీరాని విధమున ప్రమాణమూలమైన లోకవ్యవహారము సత్సంబంధమున సమ్మతమయ్యుండ మీరు నుడివిన వాక్యములు నాకు సమ్మతములు కానీరవు అని నుడివెను. అప్పుడు భరతుడు, రాజా, లోకవ్యవహారమునకు నిత్యత్వము ఉపాధిని అనుసరించియే కానీ నిత్యత్వమనున్నది లేదు.
0: పావక శిఖలచే భాండంబుధాతప్తమగు తప్త ఘటముచే నందునున్న జలము తపించు జలముచే తండులంబులు తప్తముంది అప్పుడు విశిష్టమైన అన్నం బగు నా చందమునను దాదేహేంద్రియంబుల తెలివితోడనాశ్రయించుకయున్న ఎట్ట

అగ్నిచే మొదట మాండము తప్తమగును, దానిచే జలము, వాణిచే బియ్యము తప్తమై అన్నమగునట్లు ఈ దేహేంద్రియములను ఆశ్రయించిన జీవునకు ప్రాణేంద్రియాదుల వలన సంసారము కలుగుతుండును. శిక్షకుడు రక్షకుడునైన రాజు దుష్టకర్మలను త్యజించి శ్రీహరి పదసేవా నిరతుడైనతో సంసార దుఃఖమును పొందలేడు అని నుడివెను. రాజు తన అజ్ఞానమునకు చింతించి, మహానుభావా, నన్ను మన్నింపు, అవధూత రూపమున చరించు, మీరు నా అజ్ఞానమును పోగొట్టునట్టి తత్వోపదేశమును కావింపుమని వేడుకొనెను. అప్పుడు భరతుడు యజ్ఞయాగాదుల

0: వేదములయందు తరచుగా తత్వ చర్చ లేదు. జీవుడు దేవ తిరియత్ మనుష్య రూపదేహములను ఆశ్రయించి విషయములయందు ఆసక్తితో గుణప్రవాహముచే వికారమునంది గుణకర్మానుబంధములైన జన్మలను పొందుతుందురు. గుణకర్మలను వదిలినతో పరతత్వమును పొందగలడు. ఈ దృశ్యమానమైన జగత్తంతయు అసత్యము, మాయాకల్పితము. స్వప్రకాశము, భగవచ్చబ్దవాచ్యము, జ్ఞానరూపమైన బ్రహ్మ యొక్కటే సత్యము. అట్టి బ్రహ్మను తపస్సు, దానము, ధర్మాచరణముల కంటే పరమ భాగవతోత్తముల పాదసేవచే సులభముగా పొందవచ్చును. జీవుడు గుణకర్మానుబద్ధుడై గృహస్థుడై
1: మరగి కాననమున కొరవిదయ్యముగా.

0: పంచలను దిరుగు నరుడు చలనమంది. బహుకుటుంబియగుచు బహుధనాపేక్షల నిండమావులగని ఏకు మృగము కరణి ప్రేమ చేసి పరువులు వారుచు నొక్కచోట నిలువ కుందురెపుడు. మరియు నొక్కచోట మత్తుడై పవన రజోహతాక్షుడగుచు చూపు దప్పి దిక్కెరుంగ కొండ దిశకేగు పురుషుని కరణి తిరుగు నరుడు నరువరేణ్యా. కరణి తిరుగు నరుడు నరవరేణ్యా.
1: అవమానముల భరించుతూ అర్థార్జనకు అనేక పాపకృత్యముల నాచరించుతూ మోక్షమును కోరక చెడిపోతుండును కాన తమకై విధించిన కర్మలను ఆచరించుతూ ఫలాపేక్ష లేక సత్యంబగు బ్రహ్మముక్కటే అని తలంచుతూ సర్వభూతదయ కలిగి జితేంద్రియులై ఆ పరమేశ్వరుని సన్నిధానమును చేరుకొనవలెను. నేను మొదట సంసారమును పాసియు హరిణ వ్యామోహముచే భ్రష్టుడనై ఈ జన్మయందు వ్యామోహము జన్మకారకమని ఎరింగి ముక్త సంగుడనై అవధూత వలె సంచరించుతున్నానని వివరించెను. రాజు తత్వజ్ఞానముచే దేహాత్మభ్రమను వదిలెను. భరతుడు పరమేశ్వర నామసంకీర్తనముతో పూర్ణానందమునందుతూ సంచరించుతుండెను. జ్ఞానియగు భరతుడును వ్యామోహముచే మూడు జన్మల వరకు ముక్తి నొందలేదు. కాన వ్యామోహమన్నది ఎంతటి పనిచేయును ఆలోచించుడు.

0: ఇంతవరకు మీరు భాగవత నీరాజనం ధారావాహిక విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఏకవీర చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి హనుమకొండ చారిత్రక వారసత్వం గురించి డాక్టర్ పి హైమవతి గారి ప్రసంగం.
3: ఈరోజు కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ చారిత్రక వైభవాన్ని, నగరంలోని కళాసంపదను చూద్దాం. కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు సామంతులుగా కొరవసీమను పాలించేవారు. తర్వాత పశ్చిమ చాళుక్యుల సామంతులుగా మారి వారి నుండి హనుమకొండ ప్రాంతాన్ని పొందారు. అప్పటి నుండి అంటే సుమారు క్రీస్తు శకం 995 నుండి హనుమకొండ కాకతీయులకు రాజధాని అయి రాజకీయంగాను సాంస్కృతికంగాను ఆంధ్రదేశ చరిత్రలో సుప్రసిద్ధ నగరంగా వెలుగొందింది. హనుమకొండకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో రకరకాల అభిప్రాయ భేదాలున్నాయి. ఈ ప్రాంతాన్ని హనుమడు కొండడు అనే ఇద్దరు సోదరులు పాలించేవారని, కాకతీయ బేతరాజు వారిపై దండెత్తి యుద్ధంలో వధించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడని, ఆ అన్నదమ్ముల పేరుతోనే ఈ పట్టణానికి హనుమకొండ అని పేరొచ్చిందని స్థలపురాణం చెప్తుంది. చారిత్రకాధారాలు ఇంకో రకంగా చెప్తున్నాయి. చాళుక్యుల నాటి శాసనాల్లో నగరం మధ్యలో ఉన్న ఈ కొండను ఆరామకొండ అని, ఆర్మకొండ అని పేర్కొన్నారు. క్రమంగా కాకతీయుల నాటి శాసనాల్లో అది

అన్మకొండ లేదా అనుమకొండగా మారి ఆ తర్వాతనే హన్మకొండగా అయింది. చారిత్రకంగా ఇదొక జైన ఆరామకొండ. ఇప్పటికీ జైన గుహలు ఈ కొండపైన క్రింద కనిపిస్తాయి. ఈ కొండపైనే 14 అడుగుల దిగంబర జైన సన్యాసి విగ్రహం చాలా దూరానికి కూడా కనిపిస్తుంటుంది. దానికి కుడివైపుగా గుహా మార్గం, ప్రక్కనే 6 దిగంబర జైన సన్యాసుల విగ్రహాలు ఎంత నునుపుగా చెక్కబడి ఉన్నాయి. ఒకప్పుడు ఈ కొండపైన పరిసరాల్లోనూ మహిమాన్వితమైన మూలికలతో కూడిన తోటలుండేవట. కొండపై ఉన్న పెద్ద దిగంబర విగ్రహం అగ్గళయ్య అనే జైన సన్యాసిదని అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. చరిత్రను బట్టి చూస్తే ఈయన ఒక గొప్ప వైద్యుడు, శస్త్రచికిత్సకుడు, ఔషధ నిర్మాణ నిపుణుడు అని జైన గ్రామ లేక జనగామ పరిసర ప్రాంతాల్లో ఔషధ నిర్మాణ కేంద్రాలను నెలకొల్పి వాటి పోషణకు భూదానాలు చేశాడని తెలుస్తోంది. సైదాపుర శాసనాలను బట్టి ఈయన కేంద్రస్థానం నేడు పఠాన్ చెరువుగా పిలువబడుతున్న పొట్లకెరే. అక్కడి నుండి కొలనుపాక, జనగామ, అనుమకొండల్లో కూడా సంచరిస్తూ ప్రజలకు వైద్య సేవలందించేవాడు. నగరానికే శోభను, ప్రతిష్టను తెచ్చే ఈ విగ్రహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి అగ్గళయ్యను గురించి చెప్పే శాసనాలను ప్రతులుగా వ్రాయించి అక్కడుంచితే పర్యాటకర్షణ పెరగటంతో పాటు నగర చారిత్రక వైభవం అందరికీ తెలుస్తుంది. ఈ కొండకు ప్రక్కనే మరో కొండ, దిగువన సిద్ధేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆలయం ఒకప్పుడు జైనుల ఔషధ నిర్మాణ కేంద్రం, తర్వాత సేవ కేంద్రంగా మారింది. ఈ శుద్ధౌషధ కేంద్రంలో రేవణసిద్ధుడు లేక రేణుకాచార్యుడు ఉండేవాడని, ఆయన వైద్యశాస్త్రంలోనూ జలశాస్త్రంలోనూ శైవా ఆగమ సిద్ధాంతంలోనూ గొప్ప పండితుడని, శంకరాచార్యుడు కూడా ఈయన్ను దర్శించి దీక్షను స్వీకరించి చంద్రమౌళీశ్వరలింగాన్ని పొందాడని శైవ సాహిత్యం చెప్తోంది. నేటికి ఈ లింగం శృంగేరిపీఠంలో పూజలందుకుంటోంది. రేణుకాచార్యుని విగ్రహం కూడా ఆ మఠంలో ప్రతిష్ఠితమై ఉంది. ఈయన జన్మస్థలం కొలనుపాక. చివరి దశలో బహుశా జైనం విజృంభించిన రోజుల్లో తన కేంద్రాన్ని ముందు అన్మకొండకు, ఆ తర్వాత శృంగేరికి మార్చాడు. ఈ సిద్ధేశ్వరాలయంలోని నంది అచ్చమైన కాకతీయ నంది. గుడిలోని శివలింగం, స్తంభాలు కాకతీయ శైలివే. ఏనుగుపై సవారి, మావటీల శిల్ప శకలాలు, బయట తటాకం గట్టుపై ఉన్న స్తంభాల మంటపం జైన సాంప్రదాయానివి. అందువల్లనే అలంకరణ శిల్పం అంత ఆడంబరంగా కనిపించదు. కోనేరులోని మంటప స్తంభాలు శిల్పి ఉలి తగలని కేవల రాతి స్తంభాలే. కోనేరు మధ్యలో ఉన్న రాతి గుట్ట చుట్టూ తటాకాన్ని విస్తరింపజేసి వర్షపు నీరంతా వాలుగా దీనిలో చేరేటట్లు చేస్తే క్రింద ఉన్న ఊటకు ఊతంగా ఉండి కొలను నిండుగా ఉంటుంది. ప్రస్తుతం కొలనులోకి ఒకవైపు నుండి మాత్రమే మెట్లున్నాయి. గుడివైపున ఉద్యానవనం పెంచితే అత్యంత రమణీయంగా ఉన్న ఆ కొండ, ఎత్తైన కొండ చర్య, కొండమీది గుండ్లు, ఓ ప్రక్క కొలను, మరో ప్రక్క అగ్గళయ్య గుహలు, గుట్టపై హిల్ గార్డెన్లతో అదొక ప్రశాంత ప్రపంచంగా మనోహరంగా ఉండి గొప్ప పర్యాటక కేంద్రం కాగల నేపథ్యం ఆ ప్రదేశానికుంది. వాస్తవానికి ఈ సిద్ధేశ్వరాలయాన్ని చుట్టి త్రికూటంగా ఉన్న 3 కొండలను కలుపుతూ మట్టికోటను కాకతీయులు తొలుత కట్టుకున్నారు. ఆ కోట ద్వారపు అవశేషాలను ఇప్పటికీ చూడొచ్చు. ఈ కోటకు ఓవైపు భద్రకాళి చెరువు, మరోవైపు బాలసముద్రం చెరువు, మధ్యలో పద్మాక్షి, సిద్ధేశ్వరాలయాలు, తటాకం, పడమర నిషాద రుద్రేశ్వరి ఆలయం, ఇంకోవైపు భైరవుని గుడి, నృసింహాలయం, చుట్టూ ఆంజనేయ గరుడాలయాలు ఉండేవని సిద్ధేశ్వర చరిత్ర పీఠికలో సమాచారం ఉంది. ప్రస్తుతం అన్నీ లేకపోయినా వాటి చిహ్నాలను శ్రద్ధగా పరిశీలిస్తే గుర్తుపట్టే వీలున్నది. నాటి చెంచులు కొలిచిన నిషాద రుద్రేశ్వరి విగ్రహం సిద్ధేశ్వరాలయానికి, పద్మాక్షి గుట్టకు మధ్యదారిలో పడి ఉంది. ప్రక్కనే ఒక ద్వారము, మెట్టతో కూడిన నీళ్లమాళిగా ఉన్నాయి. ఎదురుగా మరో కొండపైకి 60 మెట్లెక్కితే పద్మాక్షి ఆలయం వస్తుంది. ఇది 2 కొండలుగా కనిపిస్తుంది. ఒక కొండపై నిలువెత్తు దిగంబర జైనాచార్యుని విగ్రహం, వికసిత పద్మంపై నిలబడి సర్పం పడగ నీడన ఉన్నట్లున్నది. ఈ విగ్రహం పార్శ్వనాథునిది. ఆయనకు కుడివైపుగా పద్మాసీనుడైన జైనాచార్యుడు, ఆయన పీఠం క్రింది భాగాన 3 దిక్కులను చూస్తూ 3 సింహాల ప్రతిమలు ఉన్నాయి. ప్రక్కనే నమస్కరిస్తున్న దంపతుల జంట చక్కని శరీర ప్రమాణాలతో చైతన్యపూరితంగా శిల్పీకరించబడ్డారు. 2 ప్రోలరాజు మంత్రి బేతరాజు భార్య మేడాంబిక ఇక్కడొక కడలాలయ బసది నిర్మించిందని శాసనాధారం ఉంది. బహుశా ఆ దంపతుల ప్రతిమలే ఇవి కావచ్చు. ఇంకా కొన్ని ఆచార్యుల శిల్పాలు, సింహ ప్రతిమలు, అసంపూర్ణ మకుటాలు,

పుస్తక పీఠాలు కనిపిస్తాయి. దీన్ని బట్టి ఇది సింహపరిషత్తుకు చెందిన పుస్తక గచ్చె అని, జైన విద్యాకేంద్రంగా ఉండేదని స్పష్టమవుతుంది. ఒక శిల్పంలో పద్మాసనంలో కూర్చుని కిరీటధారి అయిన ప్రధాన ఆచార్యుడు, ఆయన ఎదురుగా పుస్తక పీఠంపై తాళపత్రాల పొత్తం, ఆచార్యునికి దిగువన ఎడమవైపుగా శిష్యుడు లిఖిస్తున్న దృశ్యం ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఇక గుడిలో 8 అడుగుల ఎత్తున్న జైనాచార్యుల విగ్రహం, పద్మాసీనురాలైన పద్మాక్షిదేవి విగ్రహం ఉన్నాయి. ఈమె జైన సాహిత్యంలో కనిపించే కుష్మాండిని అనే ఆరోగ్య దేవత, తెలుగులో చెప్పాలంటే గుమ్మడమ్మ. శారీరక రుగ్మతలను తొలగించి కాకను, అంటే ముఖ్యంగా విషజ్వరాల నుండి ప్రజలను కాపాడే దేవత. అందువల్లనే కాకతీయులు ఆమెను కాకతిగా పూజించారు. ఆమె వారి కులదేవత కావటం వల్లనే వారి వంశానికి కాకతీయులనే పేరు వచ్చింది. క్రమంగా జనసామాన్యంలో శైవం ఎక్కువ ఆదరణ పొందుతుండటంతో యథాప్రజ తథారాజ అని భావించే కాకతీయులు శైవానికి మారారు. ఈ నేపథ్యంలో కాకతి దుర్గరూపంగా అభివర్ణించబడింది. పద్మాక్షి ఆలయం చిన్నదే. దాని ప్రక్కనే ఒకప్పుడు స్తంభాల మంటపం ఉండేదట. అక్కడే దొరుకుతున్న అవశేషాల సాయంతో ఈ మంటపాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొండ దిగువన కోనేరు, దాని గట్టుపై కట్టమైసమ్మ గుడి ఉన్నాయి. హనుమకొండ పట్టణంలో మరో ప్రాచీన ఆలయం భద్రకాళి ఆలయం. ఆలయ చరిత్ర స్పష్టంగా తెలియకపోయినా చాలా ప్రాచీనమైంది. పశ్చిమ చాళుక్యరాజు 2వ పులకేశి క్రీస్తు శకం 625 ప్రాంతంలో ఈ అమ్మవారిని దర్శించాడట. ఆ తర్వాత కాకతీయుల కాలంలో శైవ ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ ఈ ఆలయానికి ఆదరణ పెరిగింది. గణపతిదేవుని కాలంలో అక్కడి కోనేరు గొప్ప తటాకంగా మారింది. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అమ్మవారి దర్శనం కాకుండా పచ్చి మంచినీరైనా ముట్టేవారు కాదట. ఓరుగల్లు వచ్చిన సందర్శకులు సాధారణంగా ఈ ఆలయాన్ని దర్శించకుండా వెళ్లరు. నగరంలో అతి ముఖ్యంగా చూడదగ్గ ప్రాంతంగా దేశ విదేశీయులు భావించేది నగర నడిబొడ్డున ఉన్న 1000 స్తంభాల గుడి. దీన్ని నిర్మించిన కాకతీయ రుద్రదేవుని పేరుతో ఈ ఆలయం రుద్రేశ్వరాలయంగా ప్రసిద్ధి పొందింది. శివకేశవుల అభేదాన్ని సూచిస్తూ మత సామరస్యాన్ని పెంచటానికి, రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పే కృషిలో భాగంగాను ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నక్షత్రాకారపు ఎత్తైన వేదికపై నిర్మించబడిన ఈ త్రికూటాలయంలో 3 గర్భగుడులు ఒకే కప్పు కింద ఉన్నాయి. పశ్చిమాన శివుడు లింగాకృతిలోనూ, తూర్పున సూర్యనారాయణుడు, ఉత్తరాన విష్ణుమూర్తి ఆలయాలు గర్భగుడి అంతరాలతోనూ శిల్పాలతోనూ నిండిన తోరణ ద్వారాలతో ఏర్పడి ఉన్నాయి. 3 కలిపి ఒకే మహామంటపం, మధ్యలో 4 శిల్ప సంశోభిత స్తంభాల నడుమ రంగమంటపం ఉన్నాయి. ప్రస్తుతం శివలింగం తప్ప మిగతా ప్రతిష్ఠిత విగ్రహాలు లేవు. ప్రవేశద్వారం దక్షిణంగా ఉంది. చుట్టూ ప్రదక్షిణాపథం జేగురు రంగు రాతితో నిర్మించిన ఆలయ గోడల చుట్టూ ఏర్పడి ఉంది. ఎదురుగా ఎత్తైన వేదికపై వివిధ కక్షాసనాలతో కూడిన కళ్యాణ మంటపం చక్కని స్తంభాలతో శోభాయమానంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయాన్ని కళ్యాణ మంటపంతో కలుపుతూ నంది మంటపం దీర్ఘచతురస్రంగా ఉండేది. ప్రస్తుతం నంది మాత్రమే ఉంది. ప్రధాన ఆలయ గోడలు విశిష్టమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించటం వల్ల ఎప్పటికీ చల్లని వాతావరణం ఆలయంలో నెలకొని ఉంటుంది. గోడల నిర్మాణంలోని రహస్యాన్ని మనం ఏకశిలపై ఉన్న గర్భాలయ గోడల నుండి తెలుసుకోవచ్చు. ఈ ఆలయ శిల్ప కళా నైపుణ్యం దేశ విదేశీ పర్యాటకులను విశిష్టంగా ఆకట్టుకుంటుంది. రుద్రేశ్వరాలయ ముఖమంటపం మీద ఆలయ కప్పు నంటుతూ మనోహరమైన తోరణ శిల్పం ఉంది. మధ్యలో నాట్యం చేస్తున్న శివుడు, ఇరువైపులా బ్రహ్మ విష్ణువుల శిల్పాలు, వాటికంటే కొంచెం తక్కువ ప్రమాణంలో వాద్యకారులు, అటూ ఇటూ చివరల్లో మకర తోరణాలతో ఈ ద్వారం అద్భుత శిల్ప ప్రమాణాలతో కనిపిస్తుంది. శివుడు గంగాధరుడు కాబట్టి ఆయన సాన్నిధ్యంలో మొసళ్ళు అత్యంత ఉత్సాహంగా కాళ్లపై నిలిచి నటరాజు నృత్యానికి స్పందిస్తున్నట్లు కనిపిస్తాయి. అందువల్ల చూపరులు వాటిని నీటి గుర్రాలేమోనని భ్రమపడుతూ ఉంటారు. అంతరాళంలో ప్రవేశించగానే అద్భుతమైన కళాసంపద సాక్షాత్కరిస్తుంది. ద్వారబంధాల క్రింది భాగంలో ద్వారపాలకుల్లా ఉండే స్త్రీ పురుష విగ్రహాల శిల్పాలు 2-3 అడుగుల ప్రమాణంలో మలిచారు. వరుసగా నిలిచిన స్త్రీ పురుష విగ్రహాలలో అటూ ఇటూ కూడా గంగాజల పాత్రను ఒక చేత్తో ఎత్తిపట్టుకున్న స్త్రీమూర్తుల సమభంగ శిల్పాలున్నాయి. వరుసలో 2వ స్త్రీ వింజామరతో త్రిభంగిగా ఉంది. 3వ శిల్పంలో వైష్ణవానికి ప్రతీక అయిన గదను, శైవానికి చిహ్నమైన శూలాన్ని ధరించిన వీరభద్రుడు సర్వాలంకార భూషితుడు. 4వ స్థానంలో చామరధారిణి, ఆ తర్వాత ద్వారపాలకుడు, మరో చామరధారిణి. వీరంతా చక్కని అంగ ప్రమాణాలతో, అలంకారాలతో

9861429 91 2 9 8 2 9 8 2

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం.

ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో పి కార్తీక్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

జానపద సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు పి కార్తీక్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తుంది. ఇక మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: जंगल में कुछ आगे बढ़े ही थे।
1: अरे अटकू भाई, वो देख, कटहल का एक पेड़।
2: अरे वाह, क्या लंबा चौड़ा पेड़ है, वो भी कटहल से लदा हुआ।
0: वो उसे काटने लगे।
3: काटो मत मुझे, काटो मत मुझे, कटहल दूंगा तुम्हें, तुम्हें मैं कटहल दूंगा।
2: अच्छा ठीक है,
1: चलो अटकू आगे बढ़ते हैं।
0: आगे जाने पर उन्हें एक नीम का पेड़ दिखा। वे दोनों नीम के पेड़ को काटने लगते हैं।
4: क्या मिलेगा काट कर मुझे? अरे जीने दो, मैं तुम्हें हवा दूंगा। अगर हम पेड़ न होंगे तो जीवित रहने के लिए शुद्ध हवा कहाँ से मिलेगी तुम्हें?
1: हाँ बिल्कुल सही कह रहा है ये पेड़।
0: अब अटकू मटकू सोच में पड़ गए कि पेड़ पौधों से हमें छाया, फल, सब्जियां आदि बहुत कुछ मिलता है। पेड़ तो हमारे दोस्त हैं, इसलिए हमें इन्हें काटना नहीं चाहिए, बल्कि हमें पेड़ लगाने चाहिए। दोनों वापस गांव पहुंचे और उन्होंने अपने बगीचे में पेड़ पौधे लगाना शुरू किया। अब वे रोज बगीचे में जाने लगे और पेड़ पौधों की देखभाल करने लगे। अटकू मटकू में आए इस बदलाव को देखकर गांव वाले बहुत हैरान थे।
1: अरे वाह,
5: अरे वाह अटकू मटकू।
0: जब भी कोई उनसे पूछता कि तुम दोनों ये क्या कर रहे हो, तो वो सामने से मुस्कुराते हुए जवाब देते,
6: पेड़ हमारे
1: दोस्त हैं।
6: जीवन में हरियाली लाओ,
1: पेड़ लगाओ, पेड़ लगाओ।
7: पेड़ हमारे दोस्त, अभी आपने सुना ये कार्यक्रम। और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
8: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
7: नमस्कार, नमस्कार।
9: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
10: ఇంతవరకు మీరు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు. ప్రతిరోజు ఉదయం ప్రొద్దున లేవగానే అందరూ ఆరాటపడేది, కావాలని కోరుకునేది ఛాయ్, టీ. అదేనండి ఈరోజు ప్రపంచ టీ దినోత్సవం సందర్భంగా చిత్రసీమలోని మొదటి పాట ఛాయ్తో.
11: మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్, మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
12: ఆహా.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే చాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: ముందుగా మీరు విన్న ఆ పాట మృగరాజు. ఈ చిత్రం కోసం చిరంజీవి పాడిన పాట, చంద్రబోస్ గీతానికి మణిశర్మ సంగీతం.

సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: చిత్రసీమలోని తర్వాతి పాట సుందరి సుబ్బారావు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరు గీతానికి సత్యం సంగీతం.

మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: సితారా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రేమలేఖలు. ఈ చిత్రం కోసం ఆరుద్ర గీతానికి సత్యం సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: మరో చరిత్ర. ఈ చిత్రం కోసం వాణిజీరం పాడిన పాట ఆచార్య ఆత్రేయ గీతానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.
1: Keep playing.

0: తక్కువ వడ్డీ లోన్ కావాలా? నేను యాప్ ద్వారా. అరే వావ్!
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నారాయణ రెడ్డి గీతానికి కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, చిత్రం ప్రేమ మందిరం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. ఇక 90 వసంత

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని, జిల్లాలకు ఐటీ వెలుగులు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, పెట్టుబడిదారులకు సహకరించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట ప్రత్యేక ఏజెన్సీని ప్రారంభించాలని స్పష్టం చేశారు. నిన్న ఐటీ పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో మౌలిక వసతుల విస్తరణకు శాస్కీ కింద అదనంగా 5,000 కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్ను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్ధతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో అన్ని జిల్లాలకు హై అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 9 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడి గాలుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినండి. ఒగ్గు కథ, బీరప్ప కథ వినిపిస్తారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం.

గంగలేని జగతి గడి ఉండదమ్మా, నీరు లేకపోయినా జగతి నిమిషం ఉండదమ్మా. విగ్గన్న కూసిండ విగ్గన్న కుందీల రూపంలో వేస్తే విగ్గన్న లేడి రూపమే నడిచిన విఘ్నేశ నంది రూపమేనా అది గన.

0: ఎట్లున్నారో మరి అదివో తెల్ల అరవదు పొద్దుకోదు కాస్త మరి ఎట్లున్నదైనా చెల్లలల్ల దేవుడు అయ్యాళ్ళ గురుమూర్తి గురుడు వీరయ్యనమ్మా
1: సప్త నాగులకొండ నమ్మి నాగులకొండ పట్నమేల తొంతి రాజు శివ తొంతి రాజభార్య అటవండి కనుక నేను అమరగాన్ని తొంతి మీద తొంతులు కొట్టంగ ఏడు తొంతులు పెట్టంగా కొట్టిన శివ తొంతి రాజు భార్య అమరగాన్ని అటువంటి రాజ్యం దేశం ఏలుతురు కడపల సంతానం లేక నాగులకొండ పట్నముల ఒక్క పూజలు చేయబట్టి పంచంగం చూపెట్టగా అటువంటి కనుక బాయి తోడాలి బాయి ఇళ్ళతోటి పూజ కడితే నీకు సంతానం అవుతుందని చెప్పిండు భగవంతుడు అటువంటి కనుక నేను శుక్రవారనాడు చక్కని గడియలో బాయి తోడినారు బాయి ముహూర్తం చేసినారు కల్కి శోభనలు

బాయిలో నీళ్ళతో పూజ చేసినప్పుడే బాయిలో నీళ్ళు తెచ్చిన ఆరెంజ్ చెట్లు పెట్టిన ఆరెంజ్ చెట్లు నీళ్ళు పోసినప్పుడే ఆరెంజ్ పండ్లు పక్షులు తిని పక్షులు దీవెనార్తి పెట్టినప్పుడు గారు

ముందు నిర్వహకు రోజున నారదు అని పేరు పెట్టిరి. కొడుకు పుట్టినాక ఐదేళ్లకు ఆడవీళ్ళ కావాలని అదే నీళ్లతోటి ఆ బాయిల నీళ్ళు దోషుల్లో పట్టుకుని సూర్య నమస్కారం చేసినప్పుడే అడవిల్ల సూరమ్మ. మరి ఆడవిల్ల పుట్టింది సూరమ్మ అని పేరు పెట్టుకొని మరి కాడు దగ్గర అయినారు కూడుకు దూరం అయినారు మోసేతుల ముందడికైనా మోసేతుల మోకాళ్ళు వెనకకైనాయి. బ్రహ్మవాకు ఇంపినాడు యమధర్మరాజు పిలుపులు అందినయ్యే. ఆ శివదంతి మహారాజు అమర వెన్న చెల్లెలు పైలమని తమ్మిని కొడుకు చేతులు పెట్టిరి. వాళ్ళు ఎప్పుడైతే ప్రాణం వదిలిపెట్టిరో రాజేనాథరుడు చెల్లెను దాత్తుడు.

0: వెంకయ్య కానమ కృష్ణయ్య గుండ్లవీధి రామయ్య శాస్త్రాజ్ఞులైన అటువంటి వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి గంధర్వ లగ్గమాడి కమల అంచిదేవిని మరి ఆడవిల్ల సూరమ్మ మరి నారదుడు ఏమో రాజమే వెళ్తున్నాడు సూరమ్మనే వదిన తోటి నిమ్మలంగం ఉన్నది రాజము దేశం వేలకుండా నారదుడు ఏమంటాడు
1: రాజనారద మంత్రులారా ఓరీ బోయిలారా మన ఊరు లోపల ఉన్న కానం కృష్ణయ్య గుండ్ల మీద రామయ్య శాస్త్ర గ్రవిలో నంపి మా చెల్లె పేరు మీద నా పేరు మీద ఎట్లా నడవ

0: వంద మంది వేదమూర్తులు వచ్చి రాజే నారదుడు అని పేరు మీద నీ చెల్లె పేరు మీద అటువంటి వేదాంతం చూడబోతే అయినా నీ గర్భం లోపల ఏడుగురు బిడ్డేలు ఉట్టేది, ఒక పేరు రుద్రి అని కొడుకు నీకు ఉట్టేది ఉన్నది. నీ చెల్లె గర్భాన ఒక్క కొడుకు పుడతాడయ్యో. నీకు పక్కల బల్లెం ముక్కుల కొయ్యవో నారదా. ముక్కుల కొయ్య ఏడుగురు బిడ్డలకు అటువంటి వెనకనేమి ఒక్కడే అన్నరాట.
1: వేదాలంకయ్య కానంకిస్తే నిజమేనంటారా? నిజమేనన్నప్పుడు

నేను శంకరుని పూజారిని కాబట్టి శంకరుని పూజ చేసుకోనికి పోతున్న బామా కమలాంచి దేవి తొప్పతోడి గంధం దొరగొల్ల పాలు కాకరాకలు రేకులు వాడికి అడిగినాది అటువంటి ఎనకి పూజ సామగ్రి తయారు చేసిందట. రాజనారదునికి చేతికి ఇచ్చినప్పుడు మరి శంకరుని పూజ కడుతున్నాడు.

0: ఇప్పుడే పోతాను అటువంటి నారదుని చెల్లెని పెళ్ళియమే అని చెప్తానన్నాడే. భగ్న మండినాడు జగ్గున మెరిసినాడు శివలింగంలో ప్రత్యక్షమైన శంకరుడు. ఏ నారద కడకడ మారి కట్టెల్ని మారి కుంచన్న కులతోచి పంచన్న పాపకారి నా పూజ చేస్తవారు ఊరి నారదుడారా.
1: ఏమైంది స్వామి, ఏం తప్పు చేసిన, ఏం నేరం చేసిన స్వామి?
0: వచ్చలా నీ ముఖం చూడరాదురా.
1: ఏమైంది నాయన?
0: తోడ పుట్టిన తోడు సెల్లకు పెళ్లి అయ్యక నాకు వచ్చి పూజ చేస్తున్నావా? ఇప్పుడే వెళ్ళిపోయి నీ సెల్లె పెళ్లి చేసి వచ్చి నా పూజ చేస్తే నేను

0: అటువంటి శంకరుడు కళ్ళ చూసిండేనా? మరి నారదుని తోడ ఉండిన చెల్లె పెళ్లి అయ్యమని చెప్పిన పెళ్లి చేస్తున్న చేతులను అంజనం వేసి చూసిన శంకరుడు అంజనంలో చూసేవారు కల్లా ఒక ఊరికి పోతలేడు, ఒక పిల్లగాన్ని అడుగుతలేడు.
1: అవును,
0: కుంటు అని గుడ్డు అని పెళ్లి చేస్తున్న గుళ్ళ పొంటి తిరుగుతున్నాడు. ఆ కుంటు అని గుడ్డు అని పెళ్లి చేస్తే మా చెల్లెనేమో కూటికి కావాలి, బావనేమో కాటికి కావాలి అని చెప్పి తిరుగుతున్నప్పుడే రే నారదుడా, ఆ కుంటు అని గుడ్డు అని నేనే పుట్టిస్తానన్న శంకరుడు మాయ తెలవది. బ్రహ్మదేవుని పిలిచినాడు, ఐదేళ్ళు వస్తావని స్తమోపి. మరి కళ్ళల్లో మూసు ముక్కుల సేమిడి, అటువంటి కాళ్ళు వంకర చేతులు వంకర, మాను లోపల మాను బరువయ్యనంట పుట్టించినాడు. బ్రహ్మదేవుని సాధ్యలో మహిళ తీసిండు, మాను బరమయ్యను బొమ్మను చేసి యమ ధర్మ రాద్దకు రావచ్చు బ్రహ్మదేవునితో రాత రాపిచ్చి మానబర్మ వీరుడు అంట ఉట్టిచ్చిండు. నారదుడు వచ్చే తొవ్వ లోపల మొఖాలు పోటీ పెట్టాలి, రెండు దిక్కుల రెండు రాళ్ళు పోటీ పెట్టి వంటుండాలి. ఆ మొఖాలు కాలినప్పుడు మొఖాలు గుంజితే అటువంటి కనుకనేమి ఆ వంటుండే కుండ కింద పడుతుంది అటుకే. మళ్ళా మన్ను మన ఎత్తాలి వండుకోవాలి వచ్చే తొవ్వాలి అని చెప్పి అక్కడ ఉట్టిచ్చిండట. ఈ విధానంగా మాను బర్మ ఎక్కడ ఉండనియ్యి రాజనారదుడు 12 గుర్రాల బగ్గి కట్టుకొని వచ్చే వేటి తువ్వల చూసేవరకల్లా అంద చందాలు ఎంత బాగున్నాడే.
1: మా చెల్లెకు బాలవీరుడు బాగున్నాడే, మా బావ మంచిగున్నాడు బావా.
0: ఓ
1: బావా మా చెల్లెని చేసుకుంటావా? వరుడు దొరికిండని గుర్రం మీద గుండె పెట్టుకొని 12 గుర్రాల బగ్గి మీద కూర్చుండబెట్టుకొని

కళ్ళకు దాట కట్టినాడు, కాకరి చెట్టు కింద తలగొట్టి లగ్గం చేసిండాడు. పిల్ల సూరమ్మ ఎంత పని చేసినవే అన్ను నాయన్న. మరి అత్యంతలు బియ్యమేస్తే కరసలి తను ఉసుకబట్టి ఉసుకేస్తున్నప్పుడే దేవతలంతా ఆ లోకం నుంచెల్లి అటువంటి వరహాలు ముచ్చాలి వేసిరి. నువ్వు బావ ముఖం చూడరా, తిరుపతి రంగం నింపుకొచ్చినాక నీ పుణ్య క్షేత్రాలలో పూజలు చేసినాక ముఖం చూడనట, బావ ముఖం చూడరాదట అన్నాడు. నెంబడి పెట్టుకొని అద్దాన పడివి లోపల తీసుకొచ్చి అడవి లోపల ఓ పాత శివాలయం ఉన్న శివాలయం లోపల కనుక నేమి నిద్రించు. మరి బాబు దిక్కు చెల్లె దిక్కు నిద్రపోయినప్పుడు బూరుగు మోతు తెచ్చి నడమ పెట్టిండు బట్ట కప్పిండు, వాళ్ళు నిద్రపోయినప్పుడు వెళ్ళిపోయిండు నారదుడైనా. సూరమ్మ దిక్కు దిగలే సూచ వరకల్లా అన్న కనపడుతుంది.

భాగవంతం అందుకని అన్నారమ్మ, దేశవంతుల్ని ఎడగొట్ట ఎవరి నుంచి కాదు, దరిద్రుల్ని పెట్ట ఎవరి నుంచి కాదు. దేశగల్ల తల్లి సూరమ్మ శంకరుని వేడుకున్నప్పుడు 5 ఏళ్ళు ఆస్తమని ఇస్తామో పిండి సంగమయ్యో.

0: పూల వర్షమై పడుతున్నదమ్ము. గుర్రహాలు ముచ్చాలు కుప్పలు కుప్పలు కూలుతున్నాయి సూరమ్మ దగ్గర. గుర్రాలు ముచ్చాలు ఎప్పుడైతే కుప్పలు పడబడ్డాయట,
1: అటువంటి సూరమ్మ తొక్కితే పాపం మొక్కితే పాపం అని కొంగుతో

ఇంక నాగలకొండ పట్నం లోపల బర్మరాజు పాకోలు కచ్చిరి పెట్టి రాజ్యమే వెళ్తుంది, దేశమే వెళ్తున్నది. పొద్దున చూస్తే పట్నం పొన్న లంగడి, మాపురం చూస్తే పట్నం మల్ల లంగడి. రాజ్యము దేశమేలని అడవిల్ల సూరమ్మ దేవుడు.

మీది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఒగ్గు కథ బీరప్ప కథ విన్నారు. మీకందించిన వారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం.

0: ఎలా తెలుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 10:39 క్రాస్ చేసి 36 సెకండ్స్ అవుతుంది. నేను మీ అర్జున, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాత రాయగిరి విలేజ్ నుంచి మడసు సత్యనారాయణ కవిత రిక్వెస్ట్ చేసిన పాట వస్తుంది. వారితో పాటు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి గోపికిషన్ ఉమావతి, ఇంకా మాకోసం ఏదైనా పాట వినిపించమని సమృత మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ. ఎగిరే పౌర్ణమ సినిమా నుంచి పాట కావాలని వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. భూదాన్ పోచంపల్ నుంచి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ. వీరితో పాటు ఏదైనా ఒక ఎవర్గ్రీన్ సాంగ్ మా కోసం ప్లే చేయమని జిబ్లక్పల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన, దమ్మోజ్ వెంకటాచారి వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికోసం ఎగిరే పావురమ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం వీటూరు సుందరమూర్తి.
2: చిటపట చిలుకుల తాళం చిగురాకులలో హిందోళం కిలకిల చిలక

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. నేను మీ అర్జున. స్టూడియో క్లాక్ టైం 10:46 క్రాస్ చేసి 46 సెకండ్స్ అవుతుంది. పెద్దన్నయ్య సినిమా కోసం కల్లు కళ్యాణమాల అనే పాట వచ్చేస్తుంది. కోటి మ్యూజిక్ కంపోజిషన్లో విటో సుందరమూర్తి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం. ఈ పాటను రిక్వెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, ఇల్లంతకుంట మండలం. గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, శాన్విక, సాయిచరణ్, అలాగే తుకారం గేట్ నుండి గోపినాథ్, పల్లవి, కుశాల్ కుమార్, రాజ్కుమార్, ఇంకా పార్సి.

గుట్ట సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్. అండ్ ఇదే పాటను ఇంకొంతమంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, నందిపేట నుంచి మనోహర్ సువర్ణ, ఇంకా జరిపోతుల బుచ్చయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి, కడతల్ రంగారెడ్డి జిల్లా నుంచి సంకోజు శ్రీనివాస్. అందరి కోసం కల్లో కళ్యాణమాల అనే పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పెద్దన్నయ్య.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.

ప్రపంచే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, కోటి, విద్యాసాగర్, ఎస్ఏ రాజ్ కుమార్, మణిశర్మ లాంటి డైరెక్టర్స్ దగ్గర ఎన్నో మెలడీస్ పాడారు మన సింగర్ సుజాత మోహన్ గారు. అలాగే లెజెండరీ సింగర్స్ అయిన జేస్దాసు, ఎస్పి బాలుగారు, హరిహరన్ లాంటి సింగర్స్తో మంచి మెలడీ నెంబర్స్కి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట మనందరికీ చాలా చాలా ఫేవరెట్. అలాగే ఎన్నో స్టేజ్ షోస్లో కూడా పాడడం జరిగిందన్నమాట. కొన్నిసార్లు తనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని ది బెస్ట్గా ఉపయోగించుకున్న ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. బట్ చిన్నతనం నుండే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవడంలో ఎంతోమంది సింగర్స్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. అలాగే మన సుజాత మోహన్ గారు కూడా. తను 12 ఇయర్స్ ఉన్నప్పుడే పాట పాడే అవకాశం వచ్చిందట. అది కూడా ఎవరితోనో తెలుసా? ది గ్రేట్ లెజెండరీ సింగర్ అయినటువంటి జేస్దాస్ గారితో. వినడానికి మనకి ఓ మై గాడ్ అని అనిపించవచ్చు, కానీ ఆ అవకాశాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకుందో ఆ తర్వాత వరుసపట్టి తనకు వచ్చినటువంటి అవకాశాలే చెబుతాయి. పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే. స్కూల్లో ఉన్నప్పుడే మైక్ పట్టుకొని పాటలు పాడటం కొందరికి ఆశ్చర్యాన్ని గురిచేసింది, కానీ మరికొందరికి మాత్రం వాహ్, వాట్ ఎ టాలెంట్ అని అనిపించింది. మలయాళంలో ఫస్ట్ అందిపుచ్చుకున్న అవకాశం 1970లో. ఆ సినిమా పేరు చెప్తా ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరి.

0: Online applications are invited from unmarried men and women candidates for grant of short service commission in executive, education and technical branch. Last date for submission of online application is 24th February 26. For more details, visit www.joinindiannavy.gov.in.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: వండర్ఫుల్ పాట విన్నా కదా. అయితే ఇవాళ మన గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సుజాత మోహన్ గారు పాడినటువంటి పాటల గురించి. ఈ సంవత్సరంతో ఎగ్జాక్ట్లీ తన ప్రస్థానం మొదలయ్యి 50 ఏళ్ళు పూర్తయిందన్నమాట. జనరేషన్స్ మారే కొద్దీ కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు, అలాగే కొత్త సింగర్స్కి ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. కానీ సుజాత మోహన్ గారి వాయిస్ అండ్ ఆవిడ పాడినటువంటి పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే కదా. మనందరికీ అలాగే అనిపిస్తుంది. సుజాత గారు ఫస్ట్ టైం పాడినటువంటి పాట గురించి ఇందాక నేను చెప్తానన్నాను కదా, తనకి వచ్చినటువంటి అవకాశం 1970 వచ్చిందన్నమాట. అందులో తను పాడినటువంటి సినిమా పాట కూడా చాలా వెరైటీ సాంగ్. అయితే లైఫ్లో మాత్రం తను ఫస్ట్ అటువంటి అవకాశం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదట కాస్త పెద్దగా అయిన తర్వాత. ఎందుకంటే చాలా చిన్నతనంలోనే అవకాశం రావడం, చక్కగా పాడడం, ఆ పాట అందరికీ నచ్చడం, ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి కదా. సినిమా పేరు టూరిస్ట్ బంగ్లా. ఈ సినిమాకాను ఆవిడకు మలయాళంలో పాట పాడడం జరిగింది. ఆ పాట చాలా మంచి సక్సెస్ కూడా సాధించింది. ఇక ఆ తర్వాత ఏకే అర్జునన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఒక పాట పాడారు. అప్పుడు సుజాత మోహన్ గారు బేబీ సుజాత అన్నమాట, 6th standard కదా అందుకని. ఆ తర్వాత కామం క్రోధం మోహం అనేటువంటి సినిమాకి కూడా పాటలు పాడారు. అండ్ ఆ తర్వాత కొన్ని పాటలు ఎంజి రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నాన్ ఫిల్మీ సాంగ్స్ కూడా పాడారనమాట. ఈ పాటలు కూడా చాలా చాలా హిట్ అయ్యాయట. ఉదక్కుజల్ విలి అనేటువంటి పాట మాత్రం విపరీతమైనటువంటి హిట్ సాధించిందంట ఆవిడ పాడినటువంటి ఆల్బమ్స్లో. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు గమనిక. ఈరోజు గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324-0853, 0402324-0854, 0402955-0923. గమనిక విన్నారు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయిలో సుజాత మోహన్ గారు పాడినటువంటి పాటల్ని ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. జనరల్గా సింగర్స్ అంటే వాళ్ళకి కొన్ని యూనో బౌండరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ వాటర్ తాగకూడదు, కాస్త వెదర్ మారింది అంటే బయటికి అస్సలు వెళ్ళకూడదు, ఎక్కువసేపు సాధన చేస్తూ ఉండాలి, ఇలాంటివి. అంతేకాదు, మామూలుగా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అయినటువంటి ప్రతి సింగర్ గురించి మనకి ఏ రకంగా అయినా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది కదా. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవ్వడము, ఇంటర్వ్యూస్ ఆర్ ఏమైనా పిక్స్ చూడడం ఇలాంటివి. కానీ 90s కిడ్స్కి మాత్రం సుజాత మోహన్ గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆవిడ వాయిస్ వింటూ మాత్రం ఆ పాటల్ని చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. కారణం, తను పాడినటువంటి చాలా పాటల్లో మోస్ట్లీ అంటే ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లో తమిళ్ నుండి తెలుగుకి డబ్ అయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ నంబర్ వన్ హిట్ అయినటువంటి పాటలే. తర్వాత తర్వాత తెలుగులో కూడా పాడారు, కానీ స్టార్టింగ్లో అటువంటి ఏమంటారు అలా పాటలు పాడడం వల్ల సుజాత గారు చక్కగా పాడతారు, ఆవిడ పాడిన పాటలు ఎంత బాగుంటాయో అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అప్పట్లో సుజాత గారిని చూసిందే లేదు. కానీ వన్స్ ఇప్పుడు మనకి ఎంత అవేర్నెస్ అండ్ పాటల్ని లూప్ మోడ్లో వింటూ ఆహా అసలు ఎంత చక్కగా పాడారు అనేటువంటి ఆ ఫీల్ గుడ్ ఈజ్ని ఎంజాయ్ చేస్తాం కదా. అయితే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆర్కెస్ట్రా ట్రూప్తో కూర్చొని పాడడం, ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేయడం చాలా నచ్చేదట సుజాత మోహన్ గారికి. ఏమిటి రీజన్ చెప్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మంచి పాట విన్నాం కదా. మనసిచ్చి చూడు సినిమాలో నుండి మను గారు సుజాత గారు పాడిన పాటని, అలాగే గుర్తుకొస్తున్నాయి అంటూ సుజాత మోహన్ గారు పాడిన పాటల్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నామన్నమాట. అయితే తను పాడినటువంటి పాటల్లోకెల్లా తనకి చాలా చాలా ఫేవరెట్స్. అండ్ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేయడం అంటే తనకి చాలా ఇష్టం ఉండేదట. అంటే ఏ ఒక్కరు మిస్టేక్ చేసినా మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అండ్ అలా ఆర్కెస్ట్రాతో ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తను చాలా చాలా ఇష్టంగా ఇచ్చేదంట. అంటే అలా ప్రాక్టీస్ చేయడం తనకి నచ్చేదంట. ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ ఉండాలి కదా అని అనిపించేదట. ఇక వేరే భాషలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు తెలుగులో పాటలు పాడడానికి ఆ ఉచ్చారణ దోషాలు ఏమీ లేకుండా ఉండడానికి ఆవిడ హెల్ప్ తీసుకున్నటువంటి సింగర్స్ గోపికా పూర్ణిమ గారు, అలాగే మల్లికార్జున్ గారు. సాంగ్ పాడడానికి వెళ్ళిన స్టూడియోలో వీళ్ళు అవైలబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా ఆ ఎమోషన్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ రాకుండా చక్కగా నేర్చుకొని మరీ పాడేవారట. ఇక తనకున్నటువంటి అంటే తను వర్క్ చేసినటువంటి సింగర్స్లో అందరి నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకొని ఆల్మోస్ట్ అందరినీ తన ఫేవరెట్ యునో సింగింగ్కి ఏమంటారు కాంబినేషన్లో పాడినటువంటి పాటలు కానివ్వండి, లేకపోతే వచ్చిన అవకాశాలు కానీ ఎప్పుడూ యునో చాలా హ్యాపీగా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఎస్పి బాలు గారు, మను గారు, జానకమ్మ గారు, చిత్రమ్మ గారు, సుశీలమ్మ గారు, లతా మంగేష్కర్ గారు, ఇలా చాలామంది. అండ్ ప్రతి ఒక్కరి కాంబినేషన్తో పాడినటువంటి పాటలు తను చాలా చాలా ఎంజాయ్ చేసేదంట. ఓ మై గాడ్, అసలైన పేరు నేను మిస్ చేసేసా, జేస్ దాస్ గారు కూడా. ఎందుకంటే ఫస్ట్ తనతోనే కదా పాడే అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ లెజెండరీ సింగర్స్ అందరితో వర్క్ చేసేటువంటి ఆపర్చునిటీ రావడం తను చాలా హ్యాపీగా అండ్ బెస్ట్ బ్లెస్సింగ్గా ఫీల్ అవుతారట. సుజాత మోహన్ గారి మెస్మరైజింగ్ వాయిస్కి ఆవిడకి చక్కని పాటలు, చక్కని అవకాశాలు వచ్చాయి. మోస్ట్లీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి ప్రతి పాట నిజంగానే ఒక ఆనిమత్యం అని చెప్పాలి. ఇక తెలుగులో వచ్చేసరికి మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నో వండర్ఫుల్ పాటలు పాడారు. అందులో నుండి మీకు ఒక పాటని ఇప్పుడు నేను వినిపిస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇదండి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. వండర్ఫుల్ సింగర్ అయినటువంటి సుజాత మోహన్ గారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవాళ తెలుసుకున్నాం కదా. 2021లో 2019కి గాను ద మోస్ట్ ప్రెస్టీజియస్ తమిళనాడు అవార్డ్ కలైమామని అవార్డును కూడా అందుకున్నారు. అంతేకాదు ఎన్నో స్టేట్ అవార్డులు, దాంతోపాటుగా బోలెడన్ని టీవీ షోస్, ఇలా తనకున్నటువంటి గాత్రాన్ని, తన మెలడీ ఫీల్ని ది బెస్ట్గా అటు సింగింగ్కి అండ్ ఇటు ఈ వండర్ఫుల్ షోస్కి కూడా కేటాయిస్తూ వచ్చారన్నమాట. సో ఇప్పటికీ ఎన్నో వండర్ఫుల్ సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. అండ్ వి ఆల్ నో తన కూతురు శ్వేతా మోహన్ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ కూడా ఉన్నారు. అండ్ ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇంకా మాట్లాడుకుందాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్డ్.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं जागृति शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी 5 देशों की सफल यात्रा के बाद स्वदेश लौट आए हैं. श्री मोदी संयुक्त अरब अमीरात, नीदरलैंड्स, स्वीडन, नॉर्वे और इटली की यात्रा पर थे. इससे पहले प्रधानमंत्री मोदी ने कल इटली के प्रधानमंत्री जॉर्जिया मेलोनी

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:06. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటికి 10 సార్లు బాగా ఆలోచించాలి. ఈ మాట మనం వింటూ ఉంటాం జనరల్గా, ఇంట్లోనో లేకపోతే జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బోల్డ్ అని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా మనకి. మనం ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు, పక్క వాళ్ళ దగ్గర నుండి విననక్కర్లేదు, ఈజీగా గ్రాప్ చేసేసుకోవచ్చు అన్నమాట అది. అయితే అవగాహన లేని విషయం కాబట్టి ఒకటికి 10 సార్లు చూసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి, అంతే కదా. మనం చేసే పనిపైన పూర్తి అవగాహన ఉంటే ఏ ఆలోచన అక్కర్లేదు. కానీ అంత అవగాహన రావడానికి మాత్రం చాలా హోంవర్క్ చేయాలి. చాలా అంటే చాలా, అంతే. మనం పని చేసే ముందు ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ని, క్లారిటీని, కంఫర్ట్ని ఇస్తుంది కదా. ఇది మీరు కూడా ఒప్పుకొని తీరాలి. బికాజ్ మనం కాన్ఫిడెంట్గా చేసేటువంటి ఏ పని అయినా మనకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి. సో అది ఏ టాపిక్ గురించి అయినా అయి ఉండొచ్చు. ఇట్ మేబీ మనం మాట్లాడేదో, లేకపోతే మనం చేసేదో, ఎనీథింగ్ ఇట్ మేబీ. అయితే ఇదంతా జరగాలంటే కొంచెం టైం కావాలి, కొంచెం, నిజంగానే కొంచెం. మార్నింగ్ టైంలోనో, ఈవినింగ్ టైంలోనో, ఏ టైంలోనో కాస్త సమయాన్ని మనకి మనం పెట్టుకోవాలి. మార్నింగ్ టైంలో హెల్త్ కోసం రన్నింగ్ ఓకే, కానీ విషయాలపై అవగాహన లేకుండా చేసే రన్నింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం నాట్ ఓకే. ఏదైనా వ్యాపకంగా మనం చేయాల్సిన పనికి రోజు సమయం ఇస్తే ఒకరోజు ఆ సమయం మనకి విలువనిస్తుంది. కాబట్టి హ్యావ్ కాన్ఫిడెన్స్ అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇదే నేను మీకు చెప్పా. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఓ మెసేజ్ కొట్టండి 04023240852 నెంబర్కి. ఓకేనా? ఓ మంచి పాట వినిపిస్తా మీకోసం ఇప్పుడు. స్టే ట్యూన్డ్.
5: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
6: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
5: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మనిషి రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది అని నేను అడిగాను అనుకో, ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క రకమైన సమాధానం వస్తుంది. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను ఆ మాట. ఒకరైతే చక్కగా ఏదైనా ఓ మంచి పాట వినొచ్చు అంటారు, ఇంకొందరైతే ఏముంది కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే సరిపోతుంది కదా ఇలాగ అంటారనమాట. అదే క్వశ్చన్ని మీరు ఇంట్లో వెళ్ళి అడిగి చూడండి, వాళ్ళు చెప్పే ద వన్ అండ్ ఓన్లీ సమాధానం ఒక కప్పు ఛాయ్ తాగితే చాలు. అంతే కదా, టీ చాలా జనాలకి అడిక్ట్ అయిపోయినటువంటి ఒక అడిక్షన్. దీనిపైన రీల్స్లోను రియల్ లైఫ్ సీన్స్లోను ఓ మై గాడ్ రిస్కీ సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి. వింతైనటువంటి ఇటువంటి రీల్స్ని మనం బోల్డ్ అని సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏ టైం అయినా అవైలబుల్గా ఉండేటువంటి ఓసీటీ బ్యాచ్ జనాల గురించి బోల్డ్ అని సోషల్ మీడియా రీల్స్లో మనం చూడడం చాలా అలవాటు అయిపోయింది. ఈ ఓసీటీ బ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? ఒక్క కప్పు టీ ఏ టైం అయినా తాగేస్తారనమాట. ఛాయ్ తాగుతూ కబుర్లు, కాస్త సరదాగా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఛాయ్ తాగడమే, రిలాక్స్గా మెంటల్ స్ట్రెస్ తగ్గడానికైనా టీనే కావాలి. నలుగురు స్టూడెంట్స్ సరదాగా కలిసినా, స్నేహితులు కలిసినా, ఇంట్లో కబుర్లైనా, ఇంటికి ఎవరు వచ్చినా, ఏమీ తోచకున్నా, ఏదో ఒకటి బోరగా అనిపిస్తున్నా, ఏమైనా తినాలనిపించినా, ఇంకేదైనా ఆలోచించాలనిపించినా, తలనొప్పి వచ్చినా, ఆఖరికి ఒళ్ళు నొప్పులు వచ్చినా టీ మాత్రం కంపల్సరీ కదా. ఇలా ఏ కారణం లేకుండా అకారణంగా కారణం వెతుక్కొని మరీ టీ తాగడం మనకి అలవాటు. అది అలవాటులో

పొరపాటని మాత్రం ఎవరూ ఒప్పుకోరన్నమాట. ఈ విషయాన్ని ఎప్పుడు అంత జాగ్రత్తగా ఎందుకు నేను ఇంత క్లారిటీగా చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయే ఉండాలి. ఇవాళ ఇంటర్నేషనల్ టీ డే కాబట్టి హ్యాపీగా ఇలా లాగించేయండి. కాకపోతే ఏదైనా అతి సర్వత్రా వజ్జేత్ అనేటువంటి ఒక మాట ఉంది, అంటే లిమిటేషన్స్ని దాటితే ప్రాబ్లం అని. సో హ్యావింగ్ ఎ టీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని అన్నాను, బట్ రిలాక్సేషన్ సూదింగ్ అనేది మన బ్రెయిన్కి నర్వ్స్కి అలవాటు అయిపోయింది కాబట్టి టీ తాగడం అనేది ప్రతిరోజు జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆలోచనలు షార్ప్గా వస్తాయి, ఏ డెసిషన్ అయినా క్విక్గా తీసుకుంటారంట టీ తాగిన వాళ్ళు. మరి నిజమా కాదా? మీలో అంటే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళందరూ ఈ విషయాన్ని విన్నవాళ్ళు మెసేజ్ చేసి చెప్పండి నాకు 0402324085 నెంబర్కి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: సమ్మర్ సీజన్ అంటే ఇంట్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈవెంట్స్కి అదే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సమ్మర్ సీజన్ అంటేనే మ్యారేజ్ సీజన్ కాబట్టి. సో ఒకవైపు షాపింగ్లో ఆల్రెడీ వాడేసినటువంటి యునో గిఫ్ట్స్ అలాంటి ప్యాకింగ్ సీన్స్ కూడా కొన్ని, అంటే వాడేసినవి కాదు మనం రిసీవ్ చేసుకున్నాయి, మరి వాడేసినవి ఇవ్వలేనులే. సో రిసీవ్ చేసుకున్నవి రీప్యాకింగ్ చేయడాలు, లేకపోతే ఏవైనా సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడాలు ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. బట్ దాంతోపాటుగా సమ్మర్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఇంట్లో హాలిడేస్. అఫ్కోర్స్ మీకు గుర్తొస్తాయి, ఇప్పుడు నేను గుర్తు చేశాను కాబట్టి. అలాగే ఆవకాయి మాగాయి ఈ ఏడాది నుండి మళ్ళీ ఏడాది వరకు ప్రిపరేషన్సు, అలాగే వడియాలు ఊరగాయలు హోమ్ ఫుడ్ పైన తినడం కాదు ప్రిపరేషన్కి ప్రాణం కొట్టుకుంటుందన్నమాట. సో సమ్మర్ అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసుకోవడానికి ఓల్డ్ అంత ఆపర్చునిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అండ్ ఎంత వర్క్ స్కెడ్యూల్లో బిజీగా ఉన్న వాళ్ళైనా ఎంతో కొంత బయట నుండి ఎన్ని కొనుక్కున్నా ఇంట్లో కాసంతైనా పచ్చడి పెట్టుకోవాలి, ఊరగాయ పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అండ్ టైమ్ అవైలబిలిటీ అనేది కొంతమందికి ఈ మధ్యకాలంలో ఉంటుంది, ఉండట్లేదు అది వేరే విషయం. అయితే దీంతో పాటుగా హెల్పింగ్ హ్యాండ్స్ వెతుక్కుంటూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే చాలామంది ఓ మై గాడ్ ఇంతమంది పచ్చళ్ళు పెట్టేసుకుంటారా అని అనిపిస్తుంది తెలుసా. అండ్ వాళ్ళ మేకింగ్ ప్రాసెస్తో పాటు ప్యాకింగ్ ప్రాసెస్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు కూడా ఈ రేంజ్లో ఉన్నారా అని అనిపిస్తుంది. ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బిజినెస్ సూపర్గా రన్ అవుతుంది. అండ్ అలాగే కొనేవాళ్ళు హ్యాపీ, తినేవాళ్ళు హ్యాపీ, తయారు చేసి పంపేవాళ్ళు ఇంకా ఇంకా హ్యాపీ. ఇలా నడుస్తుంది కథ. లెట్ మీ టాక్ మోర్ ఇంకో పాట తర్వాత. స్టే ట్యూన్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి

నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా

0: టెక్నాలజీ భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏకమత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతి హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, రెండు పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2 కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32 చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.

0: భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలియన్లో సమయం 12:41 అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం లేటెస్ట్ సూపర్ హిట్ సినిమాల్లోని పాటలు వినబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ నేను మీకు వినిపించబోయే పాట రాజు వెడ్స్ రాంబాయ్. ఈ మూవీలో నుండి సినిమా టైటిల్ సాంగే వినిపిస్తా. మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి ఈ పాటని అనురాగ్ కులకర్ణి అండ్ జయశ్రీ గారు ఎంత అద్భుతంగా పాడారు. ఆల్మోస్ట్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ పాట అన్నమాట సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ కంపోజిషన్లో. ఇప్పుడు మన కోసం స్టే ట్యూన్డ్.

శ్రోతలకు గమనిక. ఈరోజు 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి ఉంటుంది. ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారితో మీరు మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324-0853, 0402324-0854, 0402955

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.
1: తర్వాత మనం వినబోయేటువంటి మరొక వండర్ఫుల్ పాట తమ్ముడు చిత్రంలో నుంచి. స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు శ్యామ్ సింగర్ రాయ్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ పాట మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్. ఈ పాటని పాడింది అనురాగ్ కులకర్ణి, అలాగే రచించింది సిరివెన్నెల గారు.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తర్వాత మనం వినబోయే మరొక పాట చిత్ర గారు పాడినటువంటి పాట 8 వసంతాలు చిత్రంలో నుండి పరిచయమిలా. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

マネジェネレンジェネ。తర్వాత మనం వినబోయే పాట గేమ్ చేంజర్ సినిమాల నుండి. డేలర్ మెహంది అలాగే సునిధి చౌహాన్ పాడినటువంటి వండర్ఫుల్ పాట జరగండి జరగండి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోళ్ల సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వార్తల వివరాలు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు

0: అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత ఆయనదే అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు ఆయనే పునాది వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తక్షణమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
1: రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి. స్థానిక సంస్థల్లో కానీ ప్రజాపాలనలో కానీ భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశబిశలకు ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది.
0: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహానేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకువెళ్లిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పంట కొనుగోళ్ల సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేక రోజుల తరబడి వేచి చూస్తూ కొనుగోలు కేంద్రాల వద్దే దాదాపు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంట కొట్టుకుపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న జరగబోయే కేబినెట్ సమావేశంలోనైనా ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజైన ఈరోజు ఉదయం 5:43 పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానం నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానాలు చేసిన వారిలో ఉన్నారు. పుష్కరాల ప్రారంభం కావడంతో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు సౌకర్యవంతంగా సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పవిత్ర సరస్వతి అంత్యపుష్కర మహోత్సవం సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు నుంచి 1 జూన్ వరకు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కాళేశ్వరంలోని త్రివేణి సంఘం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దైవానుగ్రహం పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పుష్కరాల కోసం తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నిల్వాయిలో జీవ వైవిధ్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రకృతి మిత్ర

0: పర్యావరణ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలిగించేలా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వరి మాట్లాడుతూ,
1: వివిధ రకాల మట్టితో చేసినటువంటి కొబ్బరి పీచు, జనుము, వెదురుతో చేసినటువంటి పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ప్రజల్లో పడే జీవ విద్య రక్షణ గురించి మావంతుగా కృషి చేస్తున్నాము. నేను ప్రకృతి మిత్రను 2024 వ్యవస్థాపన చేసేసి మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మావంతుగా సేవలందుకు కృషి చేస్తున్నాము. ఇలా ప్రతి పౌరుడు ఒక బాధ్యత తీసుకుని మనం కృషి చేసినట్టయితే తప్పనిసరిగా మళ్లీ జీవ విద్యం అయినటువంటి బతుకుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.
0: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా నిలబడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేస్తుందని, దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు, అభివృద్దిపై శాసన మండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి కార్పొరేషన్లో అభివృద్ది ప్రణాళికపై ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. జూన్ 2వ తేదీలోపు ఇందిరా మహిళా శక్తి భవన సముదాయాన్ని పూర్తి చేసి సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మహిళా సంఘ భవనాలు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2026-27 సంవత్సరానికి గాను మొదటి దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పత్రాలు, 6 తరగతులు చదివిన స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా ఈ నెల 25 నుండి జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలు సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 వినవచ్చు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను అడిగే క్వశ్చన్కి 0402324085 2 నెంబర్కి మెసేజ్ చేసే టైం ఇది. సో ప్రతిరోజు వినేటువంటి క్వశ్చన్స్లో కాస్త భిన్నంగా ఇవాళ మన క్వశ్చన్స్ ఉండబోతున్నాయన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ చక్కగా ఫెస్టివల్స్ గురించి మాట్లాడుతుంది.

0: అనుకుందాం. అంటే నేను ఫెస్టివల్ నేమ్ చెప్తానో అది ఏ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయాన్ని మీరు చక్కగా మెసేజ్ చేసేస్తే సరిపోతుంది. ఇంట్రెస్టింగ్ కదా, రైట్. సో ఇప్పుడు నేను రివీల్ చేయబోయేటువంటి క్వశ్చన్, ఇంద్ర జాతర అనేటువంటి పండగని ఏ ప్రాంతంలో చేసుకుంటారు? విచ్ ఏరియా ఆర్ విచ్ స్టేట్, ఏదైనా పర్వాలేదు. సో మీరు నేను రివీల్ చేసే నెంబర్కి 0402324085 నెంబర్కి మెసేజ్ చేసేయచ్చు. స్టే ట్యూన్డ్. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తా, ఇంద్ర జాతర అనేటువంటి ఈ ఫెస్టివల్ని ఏ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటారు? స్టే ట్యూన్డ్.
1: Online applications are invited from unmarried men and women candidates for grant of short service commission in executive, education and technical branch. Last date for submission of online application is 24th February 26. For more details, visit www.joinindiannavy.gov.in.

ఆన్సర్స్ వెయిటింగ్. అండ్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో కూడా చూసేద్దాం. రైట్, మీరు మెసేజ్ చేయాల్సినటువంటి నెంబర్ 0402324082 నెంబర్కి మెసేజ్ చేసేయాలన్నమాట. వెరీ సింపుల్. అండ్ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, నేను కరెక్ట్ ప్లేస్ అని అడిగాను. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ పంపించారు, నందిపేట నుండి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే నిజామాబాద్ నుండి అమృత లింగం గారు రైట్ ఆన్సర్ పంపించారు, వేదవతి నిజాంపేట నుండి రైట్ ఆన్సర్, జాప భువనేశ్వర్ రైట్ ఆన్సర్, అప్పలరాజు గారు ఫ్రమ్ పెడేనా ఆల్సో రైట్ ఆన్సర్, తుకారాం గేట్ నుండి గోపీనాథ్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, కాంచనా కిట్టు ఫ్రమ్ కీసరా రైట్ ఆన్సర్, అలాగే ద్వారపూడి నుండి ఓకే శ్రీపతి బాబు గారు రైట్ ఆన్సర్, ఆర్మూరు నుండి ప్రేమ్నాథ్ కళావతి, పాలెం పోలయ్య గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, బోధాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మీ గారు రైట్ ఆన్సర్, సంధ్య దస్తగిరి ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కమ్స్ అడెపు సంతోష్ రైట్ ఆన్సర్, నేమాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. నెక్స్ట్ హర్షిణి ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ లక్ష్మీనారాయణ అమ్మన గుర్తి నుండి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ నుండి లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, రవికుమార్ రమాదేవి గారు కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంఘవి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, కాకతీయ పాష వరంగల్. నెక్స్ట్ సోమాజిగూడ నుండి అశోక్ కుమార్ గారు రైట్ ఆన్సర్ అండ్ సిహెచ్ హనుమంతరావు గారు రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సింపేట రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యశ్రీ గారు రైట్ ఆన్సర్ అండ్ డి కృష్ణస్వామి గారు రైట్ ఆన్సర్, చోడవరపు నాగేశ్వరరావు గారు ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాకేష్ ఫరీద్ నందిపేట నుండి. నెక్స్ట్ హరిణి కొత్త ఆర్మూర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గజ్వేల్ నుండి రామ్ప్రసాద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ల సర్వ విలేజ్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు గౌతమ్ గారు రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ నూతి సత్యానంద్ గారు, సత్యానంద్ పరబ్రహ్మ గారు రైట్ ఆన్సర్. అండ్ ప్రజెంట్ సెంట్ ఆన్సర్స్ అక్సెప్ట్ చేయమండి, అండ్ ఇప్పటికిప్పుడు పంపిస్తే ఎలా అది కూడా మేము ఆన్సర్ రివీల్ చేయబోయే టైంలో. మురారి అండ్ యశోద గారు రైట్ ఆన్సర్, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సిక్కిం, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. వర్షాలు బాగా పడిన తరువాత బై ఎండింగ్ ఆఫ్ ద మాన్సూన్ ఈ జాతర చేస్తారంట, అందుకే ఆ జాతర అంత ఫేమస్. ఓకే, అండ్ నెక్స్ట్ మోట్సు ఫెస్టివల్. మోట్సు అనేటువంటి ఈ పండుగ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? అండ్ మీరు నాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు వెరీ సింపుల్, 0402324082 నెంబర్కి. మీకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం హలో డాక్టర్, గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324083, 0402324084, 0402955093. గమనిక విన్నారు.

మోట్సూ అనే ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగాను. అండ్ 0402324085252 నెంబర్కి కూడా మెసేజ్ చేయమని చెప్పాను. అండ్ లెట్స్ సీ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారులే. అవర్ సోషల్ మీడియా ఈజ్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అనిపిస్తుంది నాకు. ఆమ్ రైట్? ఈ విషయాన్ని కూడా మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రైట్ ఆన్సర్ రివీల్ చేసిన వాళ్ళ పేర్లు రివీల్ చేసేద్దాం. నందిపేట్ నుండి వచ్చిన మెసేజ్ వెంకటేష్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్ అండి. మొహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలెపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ చంద్రనగర్. జాప భూమేశ్వర్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పొన్నం వెంకటేష్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ షాపల్లి నుండి చింత శ్రీనివాస్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని ఎస్వి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్. మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రాల్ రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుండి సంధ్య రైట్ ఆన్సర్. మధుకర్ ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్. జనకంపేట నుండి అనసూయ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా రైట్ ఆన్సర్. అండ్ వేదవతి గణేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. మురహరి ఫ్రమ్ వీక్లీ బజార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అండ్ లక్ష్మి గారు రైట్ ఆన్సర్. అప్పలరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు.

0: రైట్ ఆన్సర్ రవి కుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుండి రైట్ ఆన్సర్. గీతానగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ పేరు లక్ష్మీ గారు. ఓకే, అమ్మన గుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ వరంగల్ నుంచి పాష రైట్ ఆన్సర్. అండ్ రాపర్తి నుండి నరేష్, ఫిర్జాదిగూడ నుండి శ్రీనివాస్ అండ్ అనిత ఫ్రమ్ గజ్వేల్ రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ద ఒరిజినల్ ఆన్సర్ ఇస్ నాగాల్యాండ్లో ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంటే పంట కోసేసిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ లాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండగల్లో ఈ పండగ ఒకటి. ఇది స్పెషల్గా నాగాల్యాండ్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. కొండారెడ్డి సిద్ధవటం నుంచి కొండారెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరు కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద గూగుల్ మా అని పంపించారు. సో మ్యాక్స్ ఇంత టైం తీసుకుంటున్నారు అని అంటే చాలా వెల్ ప్రాపర్డ్గా యూజ్ చేస్తున్నారని తెలిసిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం వినిపిస్తా, స్టే ట్యూన్డ్.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం, అండ్ ఆల్మోస్ట్ అందరు కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ చెప్పేసేటువంటి ఇదిలోనే చాలా ఇంట్రెస్టింగ్గా తెలిసిపోతుంది. అంటే అలా నేను పంపించగానే ఇలా సమాధానాలు పంపించేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద మెసేజెస్. సుజాత మోహన్ గారి గురించి చేసిన కార్యక్రమం చాలా చాలా బాగుంది. లక్ష్మీ గారు ఫ్రమ్ కోటి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఆర్జే గారు మా పేరు చెప్పండి, తప్పకుండా మీరు కూడా సమాధానం పంపండి, అప్పుడు నేను మీ పేరు కూడా చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్, డ్రీ అనేటువంటి ఫెస్టివల్, సరిగ్గానే విన్నారు, డ్రీ అనేటువంటి ఒక పండగ, అది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? వినడానికి వెరైటీగా ఉన్నా నిజంగా దేర్ ఎగ్జిస్ట్ అలాంటి పండగ ఉంది కాబట్టి. సో మీరు తెలుసు కదా, మెసేజ్ చేయాల్సిన నెంబర్ 0402324 08 52, అండ్ లాట్ ఆఫ్ గుడ్ మెసేజెస్, క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటూ శ్రీపతి బాబు గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఆన్సర్ చేసే పనిలో ఉండని చెప్తాను. అండ్ మీకోసం నేను ఒక వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను, లవ్ స్టోరీ సినిమాలో నుండి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రైట్ ఆన్సర్స్ రివీల్ చేసే టైం వచ్చేసింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్, అందరికీ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేస్తున్నారు అండ్ చాలా పర్ఫెక్ట్గా యునో క్వశ్చన్ని కూడా వినేస్తున్నారు. సంధ్య మెసేజ్ చేశారు ఫ్రమ్ ప్లేస్ పంపించలేదు, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకి తణుకు నుండి రైట్ ఆన్సర్, నల్గొండ చందంపేట నుండి దామోజు వెంకటాచారి గారు రైట్ ఆన్సర్, తుకారాం గేట్ నుండి గోపీనాథ్ గారు రైట్ ఆన్సర్, వీక్లీ బజార్ నుండి మురారి గారు రైట్ ఆన్సర్, అనసూయ యమున జంకంపేట నిజామాబాద్ రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆల్సో రైట్ ఆన్సర్, మధుకర్ గారు రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హేమలత గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రవికుమార్ రైట్ ఆన్సర్, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, విష్ణువర్ధన్ రెడ్డి రైట్ ఆన్సర్, అడిపు సంతోష్ రైట్ ఆన్సర్, రామకృష్ణ గారు ఫ్రమ్ కర్ణాటక రైట్ ఆన్సర్, దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఎస్ఎన్ మూర్తి గారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పాషా ఫ్రమ్ వరంగల్ రైట్ ఆన్సర్, కీర్తిరాజ్ రైట్ ఆన్సర్, షాపల్లి నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, సురారం నుండి మూర్తి రైట్ ఆన్సర్, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్, అండ్ ఏస్ రావు నగర్ నుండి దేవిక రైట్ ఆన్సర్, భాను ఫ్రమ్ మియాపూర్ రైట్ ఆన్సర్, అనిత ఫ్రమ్ గజ్వేల్ రైట్ ఆన్సర్, షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్, దాసరిపాలెం నుండి సదాశివారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్నమాట, నూర్జాన్ ఆల్సో రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అందరు కూడా. అండ్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. దోనాల సుదర్శన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పోలపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, బోరాపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి లక్ష్మీ అండ్ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అందరికీ ఆనందదాయకంగా సంతోషంగా ఉంది, పేర్లు చదివినందుక. వేదవతి గణేష్ గారు హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం నుండి కత్ల సతీష్ గారు ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్ గారు, దివాకర్ గారు కూడా రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అందరూ పర్ఫెక్ట్గా సమాధానం చెప్పారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లాస్ట్ మెసేజెస్ ఆర్ నాట్ టేకెన్ అండ్ ఎండ్ ఆఫ్ ద టైమ్ వచ్చేసాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకోసం నబకలేబర అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంది అండ్ ఆ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మీరు మెసేజ్ చేసేయచ్చు. ఇట్స్ వెరీ సింపుల్, 0402324 08 52 నెంబర్కి. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. అయితే ఈరోజు గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు

కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402324083, 0402324085404029550923 నెంబర్లకి కాల్ చేయొచ్చు. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల

0: కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. ఓకే, అండ్ చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు, అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నబకలేబర అనేటువంటి ఈ ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇదే నేను అడిగినటువంటి క్వశ్చన్. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరి గురించి కూడా ఒక్కసారి అలా చదివేసేద్దాము. అండ్ ఇవేంటంటే బొమ్మల కొలు పెట్టుకొని చేసుకునేటువంటి ఒక ఫెస్టివల్ అన్నమాట. అండ్ అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. ఈ ఫెస్టివల్ గురించి చాలా చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ సెలబ్రేషన్ అనేది లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేసి చూడాలి అనేటువంటి ఒక డివైన్ ఫెస్టివల్ అన్నమాట. సో అది పూరిలో జరుగుతుంది ఇది ఎవ్రీ ఇయర్. అండ్ దీనికి రైట్ ఆన్సర్ పంపించినటువంటి వాళ్ళు, అండ్ ఆ బొమ్మలు కూడా ఏమిటంటే శ్రీకృష్ణుడివి, సుభద్రావి దేవివి, అలాగే మన జగన్నాథస్వామివి రీప్లేస్ చేసేటువంటి ఏమంటారు ఫెస్టివల్. అండ్ రైట్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం. అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చక్రపాణి గారు, అల్మాజ్ గుడ, దామోజ్ మధుసూదనాచారి, పండుగ కుబీర్, సంధ్యా అండ్ రంజిత్ ఫ్రమ్ కుబీర్ అక్కడ నుంచి మెసేజ్ చేశారు. వేదవతి, గణేష్, అప్పలరాజు ఫ్రమ్ పెడన, వెంకీ ఫ్రమ్ తణుకు, నెక్స్ట్ పాలెం పోలయ్య రైట్ ఆన్సర్ పంపించారు, దోర్నాల సుదర్శన్, బుజ్జి, సంధ్యా ప్రొద్దుటూరు నుండి, గోపీనాథ్ గారు కూడా రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్, రామకృష్ణారెడ్డి, అడపు సంతోష్, మురహరి ఫ్రమ్ వీక్లీ బజార్, పాషా ఫ్రమ్ వరంగల్. ఓ మై గాడ్, ది సేమ్ నేమ్స్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఎట్ ద టైమ్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, మీరందరూ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు. అండ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా కొన్ని నేమ్స్ రివీల్ చేయలేకపోతున్నాను. అండ్ 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి కాల్ చేసి మీకున్న సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలకు వస్తుంది. కాసేపట్లో మిడ్ డే న్యూస్ వింటారు. స్టే ట్యూన్డ్.

0: Ranchi today. The surrendered ultras also laid down a large cache of arms and ammunition, including an LMG, INSAS and SLR rifles, a pistol, magazines and nearly 3,000 live cartridges. Police said 8 of the surrendered Maoists carried a combined bounty of 33 lakh rupees and a total of 426 criminal cases were registered against them. Director General of Police Tadasa Mishra said the state government will ensure rehabilitation of the surrendered insurgents and address their demands under the surrender policy. India has called out Pakistan's long-tainted record of genocidal acts at the United Nations Security Council. Speaking at the annual UNSC open debate on protection of civilians in armed conflict yesterday, India's permanent representative to the UN, Ambassador Harish Parvathaneni, said Pakistan's inhuman conduct reflects its attempts over decades to externalize internal failures through acts of violence within and beyond its border.
1: It is ironic that Pakistan, with its long-tainted record of genocidal acts, has chosen to refer to issues that are strictly internal to India. The United Nations Assistance Mission in Afghanistan has reported that in the first 3 months of 2026, 750 civilian deaths and injuries were documented in Afghanistan as a result of cross-border armed violence perpetrated by Pakistani military forces, most of which occurred due to airstrikes. It is hypocritical to espouse high principles of international law while targeting innocent civilians in the dark.
0: In IPL cricket, Gujarat Titans will take on Chennai Super Kings at the Narendra Modi Stadium in Ahmedabad this evening. The match is scheduled to begin at 7:30 p.m. Gujarat Titans have already secured a place in the playoffs, while Chennai Super Kings will be looking to strengthen their chances for the fourth spot in the points table. Meanwhile, Kolkata Knight Riders kept their playoff hopes alive with a 4-wicket victory over Mumbai Indians at the Eden Gardens in Kolkata last night. The Intermeteorological Department, IMD, has issued a red colour warning for heat wave to severe heat wave conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbh till tomorrow. An orange colour warning for heat wave conditions has been issued over Delhi, Haryana and Chandigarh. Heat wave conditions are also expected over Punjab, Bihar, Chhattisgarh, Andhra Pradesh, Himachal Pradesh, Odisha, Rajasthan, Telangana and Uttarakhand today. And now before we end the bulletin, the headlines once again. India and Italy agree to further develop India-Middle East-Europe economic corridor for deepening economic relations. Government prohibits use of cosmetic as injection by consumers, professionals and aesthetic clinics. Centre issues health advisory for passengers arriving from or transiting through Ebola-affected countries. West Bengal government directs Vande Mataram compulsory as prayer song in all madrasas. Chief Minister C. Joseph Vijay-led cabinet in Tamil Nadu expanded to 32, including 4 women ministers. And in IPL cricket, Gujarat Titans to take on Chennai Super Kings in Ahmedabad this evening. And with that, we end the midday news.
2: Akashvani Vivid Bharati Kendram, Nilayamlo Samayam, 2:15. Yashoda Hospitals var samarpinchu హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము స్త్రీ సమస్యల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అంటే సాధారణంగా మీకు చెప్పినట్లుగానే నార్మల్ డెలివరీ గురించినటువంటి విషయాలు ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం. స్త్రీల గురించిన సమస్యలు అంటే మరి స్త్రీకి మరి పునర్జన్మగా భావించేటువంటిది మనం ప్రసవం అనేటువంటి కార్యక్రమం అంటుంటారు. ఎందుకంటే ఒక జీవి ఇంకొక జీవిని మనకి పుట్టించేటువంటి ప్రక్రియగా ఓ ప్రసవాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రసవం అనేటువంటిది మరి నార్మల్గా అవడం అనేది మరి ప్రతి స్త్రీకి కూడా ఆనందకరమే. అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చూసుకుంటే కనుక మనకు రకరకాలైనటువంటి అవకాశాలు లేదా రకరకాల ఆలోచనలతోటి మరి సిజేరియన్ కూడా పోతున్నారు. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే నార్మల్ డెలివరీ అవ్వడం ఆనందమైనప్పటికీ కూడా కొన్ని

0: సమస్యలు స్త్రీలకు ఎదురవుతూ ఉంటాయని చెప్పేసి మనం డాక్టర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, అయితే ఆ సమస్యలకు కారణాలు ఏంటి, ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోవచ్చు, తీసుకుంటే మరి ఈ సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతామా, ఈ అంశాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నీ కూడా మీతో మాతో మాట్లాడడానికి కాను మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారు. వీరు స్త్రీ వైద్య నిపుణురాలుగా ఉన్నారు. మరి ఇంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈ నెల 23వ తారీఖున ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అనేటువంటి స్త్రీల సమస్య గురించి ఒక ప్రత్యేక రోజుగా చెప్పుకుంటూ ఉన్నాం. అసలు అది కూడా ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్.
1: నమస్కారం అండి. నమస్కారం
0: మేడం. సాధారణంగా ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలు, అంటే స్త్రీ మరి గర్భవతిగా మారిన తర్వాత మరి మొదటి నుండి కూడా ఆ తల్లిగా మారబోయే ముందు ఆమె బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు, అంటే డెలివరీకి ముందు వరకు కూడా.
1: అవునండి.
0: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటారు?
1: ఇప్పటి కాలంలో ఎలా ఉంది అని అంటే, ఇదివరకు 3వ నెల 4వ నెల వచ్చాకే వచ్చి చూపించుకునేవాళ్ళు, అంటే గైనకాలజిస్ట్ని కానీ ఆబ్స్టెట్రిషియన్ కానీ ఒక కన్సల్టేషన్ అన్నది అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా పీరియడ్ మిస్ అవ్వంగానే వచ్చి చూపించుకుంటున్నారు. దాంతో మనం ముందుగానే ఫోలిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నాము, ఏదైతే 16 వారాల వరకు ఇస్తామో. దాంతో బిడ్డ ఎదుగుదల బాగుంటుంది అండ్ బేబీ ఫార్మేషన్, బేబీ ఎదుగుదల, బేబీ అవయవాలన్నీ సరిగ్గా ఏర్పడతాయి అన్నమాట. అది తీసుకోవాలి. 16 వారాల తర్వాత నుంచి మనం ఐరన్, కాల్షియం స్టార్ట్ చేస్తాము. మంచి డైట్, ఆహారంలో అన్ని పోషకాహారాలు ఉండేటట్టు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఏం తీసుకుంటున్నా కానీ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే కనుక తల్లికి శిశువుకి బాగుంటుంది. జనరల్గా ఏం చెప్తాము అని అంటే కనుక కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకోకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్, ప్రాబ్లమ్స్, కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశము అది ఉంటుంది. సో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం 9 నెలల పాటు నీళ్లు బాగా తీసుకోవాలి, ఆహారం బాగా తీసుకోవాలి. అది కాకుండా 2 TT అని చెప్పేసి 2 ఇంజెక్షన్లు ఇస్తారు, అది తీసుకోవాలి. ఇకపోగా దీనికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ విజిట్లోనే జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఈ షెడ్యూల్ అంతా ఎలా ఉంటుంది అన్నది. ఇవి దీంతో పాటుగా రోజు యాక్టివిటీ అన్నది, రోజు కొంచెమైనా ఎక్సర్సైజ్ అది చేయడము, వాకింగ్ చేయడం, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అన్ని ఎక్సర్సైజ్లు చేయడం కష్టం ఉండొచ్చు. సో వాకింగ్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్తామన్నమాట.
0: ఓకే.
1: సో రోజు కనీసం పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు, రాత్రి ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయడంతో బాడీ కొంచెం ఫ్రీగా అవుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. అందరికీ 100% నార్మల్ అవుతుందా అంటే అది చెప్పడం కష్టం. తల్లి కోసం కానీ శిశువు కోసం కానీ అవసరమైన పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే కనుక మనందరికీ ట్రీటింగ్ ప్రిన్సిపల్స్ అవి చెప్తుందో దాని ప్రకారం 100లో 10 నుంచి 15 వరకే సిజేరియన్ అవుతుంది, మిగతా వాళ్ళందరికీ నార్మల్ అయ్యే పూర్తి అవకాశం ఉంటుందన్నమాట. సో అనవసరంగా మనము అంటే కనుక కావాలి అని చెప్పేసి ముహూర్తాలని చెప్పేసి ఈ డేటు ఈ టైము అని కాకుండా మనం వీలైనంత వరకు నార్మల్ కోసం ట్రై చేసుకుంటే బాగుంటుంది. 35 వారాల తర్వాత నుంచి మనం కొంచెం మెట్లెక్కడము, దిగడము, వాకింగ్ చేయడము, కింద కూర్చోవడము, లేవడము. మనం జనరల్గా ఒకసారి ప్రెగ్నెంట్ ఉంటే కనుక మనం ఏం చెప్తాము, ఏం పని చేయొద్దు, బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తాం.
0: కింద కూర్చోవద్దు,
1: మెట్లెక్కద్దు, నడవద్దు, ఎన్నో ఆంక్షలు పెడతాము. ఇవన్నీ పెట్టడం సమంజసం కాదు. మామూలుగా ఇది వరకంతా చేసేవాళ్ళు, ఒక 30 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మన పనులు చాలా తగ్గినాయి. దాంతోపాటు కాకుండా మనం బెడ్ రెస్ట్ కూడా అన్నాం అనుకోండి, అసలు నార్మల్ అయ్యే అవకాశము. కండరాలు అవన్నీ కొంచెము ఈజన్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, మన బోనీ ప్యాసేజ్ ఓపెన్ అవ్వాలి అని అంటే కొంచెం కింద కూర్చోవడము, లేవడము, వాకింగ్ చేయడము, మెట్లెక్కడము, దిగడము, ఇవన్నీ చేయడం మంచిది. బెడ్ రెస్ట్ తోటి ఒక్కొక్కసారి రక్తనాళాల్లో రక్తం

0: గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. ఆ గడ్డ కట్టిన రక్తం మళ్ళీ హార్ట్కో, లంగ్స్కో, బ్రెయిన్కో వెళ్ళిందనుకోండి, ప్రాణాపాయ సమస్య వస్తుంది. అందుకని బెడ్ రెస్ట్ అవసరము అని చాలా తక్కువ మందికి చెప్తాం. ఏదో హార్ట్ డిసీజో, గుండె ప్రాబ్లం ఉండి అట్లా ఉన్నవాళ్ళకే, లేకపోతే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకే చెప్తాం. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ ఉండాలి అని అంటే అది కరెక్ట్ కాదు. రోజు వాకింగ్, కొంచెం యాక్టివిటీ అన్నది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్.
1: అయితే మీరు అంటే వాళ్ళు గర్భిణీగా ఉన్న స్త్రీ చేయాల్సినటువంటి పనులు నార్మల్ డెలివరీకి, అంటే దాదాపు ఎక్కువ పర్సంటేజ్ నార్మల్ డెలివరీకి అవకాశం ఉంది అని చెప్పి మీరు అంటున్నారు.
0: అవునండి.
1: అయితే వాళ్ళు చేయవలసిన పనులు, ఈ రోజుల్లో చేయకూడదని చెప్తున్న పనుల గురించి మనం మాట్లాడుకునే ముందు మరి శ్రోతలు మీరు ఇప్పుడున్నటువంటి మరి ఈ సమయాన్ని మీరు వాడుకోవచ్చు. మీకు ఈ నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యల గురించి మరి కారణాలు ఏమిటి, తెలుసుకోవాల్సిన విషయాలు, మీకు సమస్య ఉన్నా లేదా మీకు అనుమానం ఏదన్నా ఉన్నా లేదా ఇంకొక విషయం తెలుసుకోవాలన్నా కూడా డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మీరు మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085353, ఇంకొకటి 040తో పాటుగా 2955092. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు మా స్టూడియోస్లో ఉన్నటువంటి డాక్టర్ శాంతిశ్రీ గారు ఆసూరి వారితో మీరు మాట్లాడవచ్చు. వారు స్త్రీ వైద్య నిపుణురాలుగా ఉన్నారు కాబట్టి ఈ స్త్రీలకు సంబంధించిన సమస్యల గురించి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేడం, ఇప్పుడు ఇందాక అన్నాం అంటే మనం ఎట్లంటే ఈ మెట్లు దిగకూడదు, ఒక స్త్రీ గర్భిణి అయిన తర్వాత మరి కింద కూర్చోకూడదు అనేది చాలాసార్లు వింటుంటారు. కింద కూర్చోకూడదు అంటే ఇది ఎప్పటి వరకు చేయకూడదు, లేకపోతే ఎప్పటి వరకు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా?
0: మామూలుగా అంతా బాగుంది అని ధృవీకరణ ఉంటే గనక, మనకేమీ మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, మాయ కిందకి లేదు అన్న దీంట్లో మనకి ధృవీకరణ అయితే గనక, మనం అన్ని పనులు, అన్ని ఇంట్లో రోజువారీ పనులు కానీ మెట్లెక్కడం, దిగడం, కింద కూర్చోవడం, లేవడము ఇవన్నీ చేయొచ్చు. మనకి మాయ కిందకుంది అని అనుకోండి,
1: అలాంటప్పుడు
0: అది మనకి స్కానింగ్ లో తెలుస్తుంది. మనకి మనం స్కాన్ ఏదైతే 20 వారాల్లో టీఫా స్కాన్ అని ఈ మధ్య అందరికీ అవుతుంది టీఫా స్కాన్, దాంట్లో మనకి మాయ కిందకుందా లేదా అన్నది తెలుస్తుంది. మాయ కిందకుంటే కనుక మనం కొన్ని పనులు చేయొద్దంటాం. అది కూడా ఏంటి, కింద కూర్చోవద్దు అని చెప్పం, బరువులు ఎత్తద్దు అని చెప్తాం. ఇది వరకు ఒకనొక కాలంలో ఎలా ఉండేది అంటే కనుక బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పట్లో అసలు మనం ఏమీ చేయడం లేదు దాంతో ఒకవేళ మనం పోల్చుకుంటే కనుక. కాకపోతే ఒక్కొక్కసారి తెలియకుండా ఒక బకెట్ వాటర్ ఎత్తడం కానీ, బిందె ఎత్తడం కానీ, ఒక బరువు ఏమన్నా ఎత్తడం కానీ, ప్రాబబ్లీ ఫస్ట్ చైల్డ్ని ఎత్తడము అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవి చెయ్యొద్దు అని చెప్తాం. పరిస్థితిని బట్టి చెప్తాము. మాయ కిందకుంటే ఇలాంటివన్నీ చెయ్యొద్దు అని చెప్తాము. మామూలుగా అయితే గనక అన్ని పనులు చేయడము, యాక్టివ్గా ఉండడము, రోజు వాకింగ్ చేయడము ఇవన్నీ అవసరం మనకి. ఇవి చేస్తేనే మనకి మన బాడీ మనకి సహకరిస్తుంది నార్మల్ డెలివరీ కోసం. ఒకే చోట కూర్చున్నాం అనుకోండి, మన వెయిట్ పెరిగిపోతుంది, బేబీ వెయిట్ సైమల్టేనియస్లీ పెరుగుతుంది. బిడ్డ పెరిగే కొద్దీ, బిడ్డ వెయిట్ పెరిగే కొద్దీ నార్మల్ డెలివరీ అవకాశాలు తగ్గుతాయి. ఎక్సర్సైజ్, కూర్చుని కూడా కాళ్ళు కదిలించడం కూడా ఒక పెద్ద ఎక్సర్సైజే. కాళ్ళు చేతులతోటి కొన్ని ఎక్సర్సైజెస్ చేసే ఉంటాయి. కొన్నిసార్లు మాయ కిందకుందనుకోండి, అప్పుడు చెప్తామన్నమాట కాళ్ళతో వాకింగ్ అంటే బరువు పనులు చేయకండి, కూర్చున్న చోట కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే గనక నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమన్నా చిన్న పనులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చి సామాన్ అంతా పెట్టుకోవడం, డైనింగ్ టేబుల్ నుంచి మళ్ళీ సామాన్ తీసి మళ్ళీ కిచెన్లో వాపస్ పెట్టుకోవడము, కాలింగ్ బెల్ ఆన్సర్ చేయడము, టీవీ రిమోట్ లేకుండా దగ్గరికి వెళ్ళి బటన్స్ చేంజ్ చేయడము ఇవన్నీ నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ కిందకు వస్తుంది అన్నమాట.
1: ఓకే, మరి ఇలాంటి సమస్యల గురించి మీకు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా మరి ఫోన్ చేసి డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మీరు మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085352, అలాగే 2324085353, ఇంకొకటి 040తో పాటుగా 2955092. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మరి మీరు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడచ్చు. ఇది మీకు

0: తెలిసిందే, ప్రతి వారం మీరు ప్రతి డాక్టర్తో మాట్లాడేటువంటి కార్యక్రమాలే కాబట్టి ఫోన్ నెంబర్స్ మీకు అనుభవమే కాబట్టి. ఈరోజు మనం ఏంటంటే నార్మల్ డెలివరీలో అంటే గర్భిణీలకు మరి ప్రసవ సమయంలో వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, దానికి కారణాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇది స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ నెల 23వ తేదీన ఏంటంటే ఈ ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అనేటువంటిది స్త్రీలలో ఒక సమస్యగా ఉంటుందట. అది రాకుండా ఉండాలి అని ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన వాళ్ళు ఒక డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. దాని విషయమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఏదైనా వారికి ఉన్నటువంటి సమస్యను బట్టే డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, ఏ పనులు చేయాలి, చేయకూడదు అనేది. అయితే ఈ ఆహారం తీసుకునే విషయంలో కూడా ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందా?
1: ఆహారం మన వెయిట్ బట్టి తీసుకోవాలండి. మామూలుగా మనకి ఏమి చెప్తూ ఉంటారు ఇంట్లో అంటే గనక, నువ్వు గర్భిణిగా ఉంటే గనక ఇద్దరి కోసం తినాలి అని చెప్పేసి అని అంటారు. సో అలా తినడం మొదలెడితే గనక కష్టమవుతుంది, బరువు పెరిగిపోతారు. బరువు పెరిగిన కొద్దీ షుగరు బీపీలు వచ్చే అవకాశం ఉంటుంది, బేబీ బరువు కూడా పెరుగుతుంది. సో ఆహారంలో మనకి కావలసినంత మన వెయిట్ ప్రకారం అంటే మనం వెయిట్ గెయిన్ కూడా చూసుకుంటూ ఉంటాం, ఎంత బరువు పెరుగుతున్నాము అన్నది ప్రతి చెకప్కి చూస్తాం. ఎక్కువ బరువు పెరుగుతున్నాం అనుకోండి, దెన్ మనం డైట్లో కొంచెం చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: అంటే తల్లి బరువు పెరుగుతుంటేనా బిడ్డ లోపల
1: తల్లి బరువు పెరుగుతూ ఉంటే గనక అంటే ఇంత పెరగాలి అని ఉంటుంది. ఇంత బరువు అంటే తల్లి బరువును బట్టి, అంటే మేము జనరల్గా వెయిట్ బట్టి హైట్ బట్టి క్యాల్కులేట్ చేస్తామన్నమాట, దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. దాని ప్రకారంగా తల్లి బరువు పెరగాలి. తల్లి బరువు తక్కువ ఉందనుకోండి, అంటే బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉందనుకోండి, తను కొంచెం వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అదే తల్లి, ఈ మధ్య ఊబకాయం చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు 10 మందిని చూస్తే గనక 6 మందికి ఊబకాయం ఉంటుంది. అలాంటి వాళ్ళు బరువు ఎక్కువ పెరిగారనుకోండి, నార్మల్ డెలివరీకి కష్టమవుతుంది. తల్లి బరువును బట్టి తల్లి ఫుడ్ బట్టి బేబీ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. సో బేబీ కూడా వెయిట్ పెరిగిందనుకోండి, ఆ దారి నుంచి రావడం ఒక్కొక్కసారి కష్టమవుతుంది. ఇప్పుడు 4 కిలోల కంటే పెద్దగా ఉన్న బేబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ డెలివరీ అయిందనుకోండి, తల్లికి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది, పుట్టబోయే పుట్టే బిడ్డకు కూడా నార్మల్ డెలివరీలో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో తినడం అన్నది బేస్డ్ ఆన్ ద మన బరువును బట్టి తినాలి, అంతేగాని ఇద్దరు కోసం తినాలి అని చెప్పేసి లేదు. అండ్ ఫుడ్ కూడా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి.
0: శ్రోతల లైన్లో ఉన్నారు మేడం, వారితో మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్తే అండి.
1: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, ప్రోగ్రామ్ వింటున్నా అండి, చాలా బాగుంది,
1: థ్యాంక్ యూ.
2: మేడం, ఒక్క డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళ అంటే రోజువారి దినచర్య కానీ టెన్షన్స్ కానీ చిన్న ఏజ్ లోనే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలా పీసీఓడి అలాంటివి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదండి, ఇలాంటి వాళ్ళకి థైరాయిడ్ తీసుకోండి మేడం. సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కనుక ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా హజార్డ్ లాగా ఏమన్నా ఉంటుందా, అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్ థైరాయిడ్ అలాంటి పేషెంట్స్ కి మేడం?
1: రైట్ అండి, థ్యాంక్ యూ. థైరాయిడ్ ఉంటే కనుక దానికి కరెక్షన్ అంటూ ట్రీట్మెంట్ ఇస్తాము. థైరాక్సిన్ అని ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాము, అది ప్రతి 4 నుంచి 6 వారాల మధ్యలో మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఇది మనం తల్లికి కంట్రోల్ చేయలేదనుకోండి, పుట్టబోయే పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. బేబీ ఎదుగుదల అంటే కనుక హైట్ అండ్ వెయిట్లో ఎదుగుదల, అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ టెస్ట్ అందరు ప్రెగ్నెంట్ అంటే అందరు ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలందరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక వాల్యూ అంటే 4 కంటే ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ముందు నుంచే మొదలు పెట్టుకుంటే కనుక తల్లికి బిడ్డకి ఏమాత్రం ప్రమాదం లేకుండా ఉంటుంది.
0: అంటే ఈ ప్రెగ్నెన్సీకి ముందే వాళ్ళకి థైరాయిడ్ ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలంటారా?
1: అలా అవసరం లేదు, అందరికీ చూసుకునే అవసరం లేదు. ఏమన్నా బాడీలో ప్రాబ్లం ఉండి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే గనక అప్పుడే థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. కాకపోతే ప్రెగ్నెన్సీలో మాత్రం అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయిస్తాం. ప్రెగ్నెన్సీ ముందు చేయించుకుని ముందే టాబ్లెట్లు వేసుకునే అవసరం లేదు.

0: అంటే ఒక ఒక మహిళ అంటే స్త్రీ గర్భవతిగా మారిన తర్వాత దానికి సంబంధించిన అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది.
1: చేయించుకోవాలి. ఫస్ట్ 12 వారాల్లో చేయించుకుంటే మనం తొందరగానే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: రైట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే బ్రేక్ తర్వాత మరలా కలుసుకునే ముందుగా మీకు ఫోన్ నెంబర్స్ మరలా ఒకసారి చెప్తాను. 0402324052, అలాగే 2324085353, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా ఈరోజు మనము స్త్రీల విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారు మనతో మాట్లాడతారు, మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
2: ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి. ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత.

0: సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
1: ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి. ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
0: హలో డాక్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ మీరు అన్నారు ఇందాక ఒక మాట, అంటే అంటే ప్రత్యేకించిన రోజుల కోసం లేదా ప్రత్యేకించిన సమయాల కోసం సిజేరియన్కి వెళ్తున్నారు అని. అంటే నార్మల్ డెలివరీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి స్త్రీలకి? సర్జరీ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే రెండిటికి ఒక రకమైనటువంటి విధానమే ఉంటుందా, ఎలాగా కొంచెం ఏమైనా మార్పు ఉంటుందా?
2: నార్మల్ డెలివరీ నార్మల్ అంటే అద్దానంత సులువైనది ఇంకోటి ఉండదు. డెలివరీ అవ్వగానే తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రమాదాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. తల్లి వెంటనే లేచి తిరగగలడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, బిడ్డకి పాలివ్వడానికి కష్టపడకపోవడము, ఇది అడ్వాంటేజెస్ ఫర్ ద మదర్. ఓకే, బేబీకి ఏంటి అంటే నార్మల్ డెలివరీలో వస్తే గనక బేబీ లంగ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత బేబీకి బ్రీతింగ్కి ప్రాబ్లము అట్లాంటివి ఉండకుండా ఉంటాయి. నార్మల్ డెలివరీ ఇస్ ద బెస్ట్ వే టు డెలివర్. సిజేరియన్ చేయించుకుంటే కడుపు ఉబ్బడం ఒకటి, డెలివరీ అవ్వగానే చాలా పెయిన్ అంటూ ఉండడము, కడుపు ఉబ్బడము, లేవాలంటే ఇద్దరు ముగ్గురు సహాయం అవసరం అవుతుంది, తల్లికి పిల్లకి పాలివ్వడం తల్లికి కష్టమైపోతుంది, ఇవి ఇమీడియట్గా చూసే కష్టాలు. మేము జనరల్గా చూసేది ఏంటి అంటే కనుక తల్లికి నొప్పులు రాగానే భయపడి మాకు సిజేరియన్ చేసేయండి అని తల్లి అడుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగేస్తారు. వాళ్ళు చూసేది అప్పుడు కొంచెం సేపటికే, ఆ తర్వాత 3-4 రోజులు తల్లికి నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు 3-4 రోజులు తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత ఆ నొప్పులు 3 నెలల వరకు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, తిరగడం కష్టము, పక్కకి తిరగడం కష్టము, లేచి కూర్చోవడం కష్టము, వాకింగ్ చేయడం కష్టము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇవి షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోవచ్చు. దీర్ఘకాలీన ప్రాబ్లమ్స్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ సిజేరియన్ అయ్యే అవకాశం 60% ఉంటుంది. నార్మల్ కోసం ట్రై చేస్తారు కానీ ఎంతవరకు అవుతుంది అని చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి మాయ అతుక్కుపోతుంది. మాయ అతుక్కుపోతే అలాంటి సిజేరియన్లో సెకండ్ ప్రెగ్నెన్సీలో మాయ సిజేరియన్ దగ్గర అతుక్కుపోతుంది. అలాంటప్పుడు రక్తస్రావం ఎంత అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి 5 నుంచి 8 లీటర్ల వరకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి 20 బ్లడ్స్ 25 బ్లడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. కొన్నిసార్లు అయితే గర్భసంచి కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు యూరినరీ బ్లాడర్ అంటే కనుక యూరిన్ వచ్చే బ్లాడర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక్కొక్కసారి కొంచెం ఇంజురీ అయ్యే అవకాశం ఉండి చాలా రోజుల పాటు యూరిన్ కోసం పైప్ వేసుకోవడము ఇలాంటివి ఉండే అవకాశం ఉండొచ్చు.
0: ఓకే, శ్రోతలతో మాట్లాడదాం. హలో.
3: హలో,
0: నమస్కారం అమ్మ.
2: నమస్కారం, చెప్పండి.
3: హలో, హాయ్ డాక్టర్ శాంతి గారు, నేను లక్ష్మి గచ్చిబౌలి నుంచి మాట్లాడుతాను. నేను ఒక ఐటీ జాబ్లో పనిచేస్తాను. నాకు తెలుసుకోవాలని ఉంది, నేను ఏమి చేయొచ్చు నార్మల్ డెలివరీ అవ్వడానికి బెటర్గా? ఏమైనా టిప్స్ ఉందా ఇలాంటి ఐటీ వాళ్ళ కోసం?
2: ఐటీ వాళ్ళది చాలా వరకు సిట్టింగ్ జాబే ఉంటుంది. సో రోజు మంచి ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీస్ టూ ఎలాంగ్ విత్ స్ట్రక్చర్, అంటే కనుక మనం రోజు కొంచెం సేపు ఒక గంట పాటు రోజు యాక్టివిటీ పెట్టుకుంటే కనుక అది నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్
3: యూ డాక్టర్ గారు.
2: థ్యాంక్ యూ.
0: అంటే మ్యామ్, ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్. యాక్చువల్గా మన శ్రోత అడిగింది ఏంటంటే ఇప్పుడు ఐటీ జాబ్స్లో గంటల తరబడి కూర్చోవాలి, అయితే వాళ్ళకి కూడా ఫిజికల్గా కొన్ని చాలా సమస్యలు వస్తున్నాయి. అంటే ప్రతి వారి
2: కరెక్ట్,
0: జెంట్స్ ఆర్ మేల్, ఫీమేల్ ఆర్ మేల్, ఎవరికైనా కానీ, అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, అవి ఇవి చాలా స్క్రీన్ టైమ్ అని డాక్టర్స్ చాలా సజెస్ట్ చేస్తున్నారు కూడా. మరి ఇలాంటప్పుడు స్త్రీలు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు మీరు అన్నారు ఎక్సర్సైజ్ చేయాలి అని, కానీ అంటే ఎలాంటివి చేస్తే

0: బాగుంటుంది, ఏ టైంలో చేస్తే బాగుంటుంది వాళ్ళకి, అంటే అవర్స్ టుగెదర్ కూర్చుంటుంటారు.
1: అవునండి, ఇలాంటప్పుడు ఏం సజెస్ట్ చేస్తామంటే కనుక వర్క్ మధ్యలో
0: ఈ ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మళ్ళీ శ్రోత లైన్లో ఉన్నారు.
1: ఓకేనండి, ష్యూర్.
0: ఎస్, హలో,
1: చెప్పండి అమ్మ.
2: చెప్పండి. నమస్తే మేడం.
1: నమస్తే.
2: అయితే ఇప్పుడు చిన్నది, ఒకప్పుడు ఏంటంటే మా జనరేషన్ ముందు నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఎక్కువ సిజరియన్స్ ఉంటున్నాం. ఇంకోటి వామిటింగ్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దానికి కొంచెం రెమెడీ ఏమన్నా చెప్ప. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే మా మదర్ కూడా అలాగే ఉండేది. మా అంతా లేకపోయినా కానీ ఎక్కువ వింటున్నాం వామిటింగ్ సెన్సేషన్ వల్ల వాళ్ళు తినకపోవడం అవన్నీ. కొంచెం చెప్పండి మేడం టిప్స్.
1: రైట్ అండి. ఫస్ట్ థ్యాంక్స్ అండి. వామిటింగ్స్ అన్నది ఒక హార్మోన్ మూలంగా అవుతుందండి. అది హార్మోన్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అది ఇంక్రీజ్ అయ్యి 16 వారాల వరకు ఆ హార్మోన్ హై లెవెల్స్లో ఉంటుంది మన బ్లడ్లో అన్నమాట. ఆ హార్మోన్ మన బేబీ ఎదుగుదలకి, బేబీ ఫార్మేషన్కి పూర్తిగా హెల్ప్ చేస్తుంది. ఆ హార్మోన్ మూలంగానే వామిటింగ్స్ అవుతాయి. సో మనం దాన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే గనక ఒకటేంటంటే మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్ వాడకపోయినే పొద్దున్న లేవంగానే కొంచెము మనము రస్క్ కానీ టోస్ట్ కానీ అలాంటివి తింటే కనుక వామిటింగ్స్ తక్కువ అవుతాయి. ఉప్పు కారం అంటే స్పైసీ మసాలాలు, ఆయిలీ ఫుడ్ తగ్గిస్తే కనుక వామిటింగ్స్ తగ్గుతాయి. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే కనుక కొంచెం ఒక ఐస్ క్యూబ్ లాంటిది తీసుకుని దాన్ని కొంచెము చప్పరించడంతో లేకపోతే బుగ్గులో పెట్టుకోవడంతో కూడా వామిటింగ్స్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి నాన్ మెడిసినల్ అన్నమాట. మెడిసిన్స్ అంటే కనుక మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే కనుక వాళ్ళు తగినట్టు రాస్తారు మెడిసిన్స్ దానికోసము. ఆయిలీ ఫుడ్, బయట ఫుడ్, జంక్ అయితే కనుక అంటే మనం ఇప్పుడు జనరల్గా చూసే కల్చర్ ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు అడిగినట్టు ఐటీలో పనిచేసే వాళ్ళు మోర్ ఆఫ్ జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, మిగతావన్నీ ఇట్లాంటి మైదా రిలేటెడ్ ఫుడ్స్ తినడంతో కూడా ఎసిడిటీ అన్నది పెరిగి వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడము, కారం తక్కువ, మసాలా తక్కువ, ఆయిల్ తక్కువగా తింటే కనుక అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది.
0: ఓకే మ్యామ్, శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
3: హలో,
1: నమస్తే మా, చెప్పండి.
3: మేము ఇక్కడ బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి.
3: మా పాప పేరు రమ్యకృష్ణ. అది మా పాపకు చెన్నీ ఇప్పుడు 5 మంత్స్ అండి, ఫస్ట్ డెలివరీ.
1: ఓకే.
3: హలో,
1: చెప్పండి. వినిపిస్తుంది.
3: ఫస్ట్ డెలివరీ 5 మంత్స్ వద్దే అండి. ఇప్పుడు పాప ఫిడ్స్ లివోఫిల్ 500 వాడుతుందండి. 10 ఇయర్స్ అప్పుడు ఫిడ్స్ వచ్చింది. మళ్ళీ 17 ఇయర్స్ అప్పుడు ఒకసారి వచ్చింది. అయితే లివోఫిల్ కంటిన్యూ చేయమన్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో లివోఫిల్ వాడాలా, వాడితే మంచిగా ఎట్లుంటది అని కనుక్కుందామని చేశాను మేడం.
1: ఇవి మెడిసిన్స్ అన్నవి మీ డాక్టర్ గారి సూపర్విజన్లోనే తీసుకోవాలి. ఒకవేళ ఆయన ఎవరినైతే చూస్తున్నారో, ఎవరికైతే మీరు చూపించుకుంటున్నారో ప్రెగ్నెన్సీలో, వాళ్ళు ఈ సలహా ఇస్తారు. ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకి చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్గా టైం ప్రకారంగా వేసుకోవాలి. 34-35 వారాల్లో ఒకసారి మళ్ళీ మనం న్యూరాలజిస్ట్ని కానీ మన గైనకాలజిస్ట్ కానీ ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళు కొంచెం చేంజ్ చేసి ఇస్తారు మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలోనే కాకుండా డెలివరీ అయ్యాక కూడా కరెక్ట్గా వేసుకోవాలి, టైం ప్రకారంగా వేసుకోవాలి. వేసుకోకపోతే ఫిట్స్ ఆ టైంలో వస్తే గనక తల్లికి, బిడ్డకి, ఇద్దరికీ ప్రమాదం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, నొప్పులు వచ్చినప్పుడు, లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు కూడా మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం చూసుకునే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటే కనుక తల్లికి, బిడ్డకి ఏ ప్రమాదం లేకుండా సులువుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందమ్మా.
0: మేడం, ఇప్పుడు అంటే మన శ్రోత అడుగుతున్నారు, అంటే వాళ్ళ పాపకి 5th మంత్ అట ప్రెగ్నెన్సీ.
1: అవునండి.
0: అంటే ఇప్పుడు ఆ మెడిసిన్స్ వాడాలా వద్దా అంటే మరి ఇప్పుడు వీళ్ళు వెంటంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పాలి కదా డాక్టర్?
1: అవునండి, ప్రెగ్నెన్సీలో కొన్ని మెడిసిన్స్ చాలా సేఫ్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ నాట్ సేఫ్ అన్నమాట. కొన్ని మెడిసిన్స్ తోటి బేబీ హార్ట్లో ప్రాబ్లం వచ్చేటట్టు, బేబీ బోన్స్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్సే వాడాలి.
0: ఓకే. అంటే కాబట్టి వీళ్ళు మందులు వాడుతుండగా ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి.

0: పాప ప్రెగ్నెంట్ అయిందని 5th మంత్.
1: చాలా ఫ్యామిలీస్లో ఏం చూస్తాము అని అంటే కనుక ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, మనం దాచిపెడతాం, చెప్పం అన్నమాట ఫిట్స్ వస్తాయని. అలా చేయడంతో తల్లికి ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చి కింద పడి తనని తానే అంటే తనకే ప్రమాదం అయ్యే, ఒక్కొక్కసారి పడి ఇంజురీస్, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇది ముందే చెప్పుకోవాలి, చెప్పి దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్ వాడాలి.
0: కాబట్టి ఇద్దరికి తెలియాలి, అటు న్యూరాలజిస్ట్ కి తెలియాలి పాప ప్రెగ్నెంట్ అని, తర్వాత ఇటు గైనకాలజిస్ట్ కి కూడా తెలియాలి పాపకు ఫిట్స్ ఉన్నట్టుగా.
1: అవునండి. అండ్ డెలివరీ టైంలో కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటాము, పెయిన్ ఎక్కువ తెలియకుండా కొన్ని మందులు ఇస్తాము, అండ్ వీలైనంత వరకు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తారు.
0: అంటే ఇప్పుడు పాపకి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం?
1: ఇప్పుడు పాపకి జాగ్రత్తలు అంటూ ఏమీ లేవండి. ఇప్పుడు మనకి ఈ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, ఇప్పుడు మనకి చాలా సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, దాంతో బేబీకి ఏమీ కాదు, మదర్కి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది వరకు ప్రతి 4 గంటలకి 6 గంటలకి మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అలా కాదు, రోజుకి ఒక్కసారి వేసుకుంటే చాలు. ప్రతి 4 గంటలకి 6 గంటలకి అన్నప్పుడు ఏమవుతుందంటే మనం మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రోజుకు ఒక్కసారి అని అంటే గనక మనం తప్పకుండా గుర్తు పెట్టుకుని వేసుకుంటే తల్లికి బిడ్డకి ఏమాత్రం ప్రమాదం ఉండదు.
0: వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు తల్లి కాల్ చేశారు వాళ్ళ పాపక రమ్యకృష్ణ. ఓకే, మరి శ్రోతలు ఇలాంటి విషయాలు అంటే మీకు కానీ లేదా ఇతరులకు ఏదైనా ఉన్నప్పుడు సందేహాలు ఉండొచ్చు, అపోహలు కూడా ఉన్నాయి మనకు ప్రెగ్నెన్సీ టైంలో లేదా డెలివరీ టైంలో, ప్రసవం తర్వాత కూడా చాలా రకాలైన విషయాల్లో మనకు అనుమానాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. మాతో పాటుగా మీరు కూడా మరి మీ సమస్యలు తెలియజేసినట్లయితే మీకు జవాబు దయచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-24-08-53, ఇంకొకటి 2-9-55-09-23. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మీరు కాల్ చేసినట్లయితే మాట్లాడవచ్చు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404-567-4567.
0: మరలా కలుసుకుందాం. హలో డాక్టర్కి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే నార్మల్ డెలివరీకి సిజేరియన్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం నార్మల్ డెలివరీలో కూడా కొన్ని సమస్యలు వస్తాయని మనం మాట్లాడుకోబోతున్నాం. ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, అసలు ఎందుకు వస్తాయంటారు అలాంటి?
1: ఓకే,
0: మొదట శ్రోతలతో మాట్లాడే
1: తప్పకుండా.
0: హలో
3: మేడం.
1: నమస్కారం అండి, చెప్పండి.
3: మేడం
1: చెప్పండి.
3: ఇప్పుడు ఋతుస్రావం వాళ్ళు ఊరగాయ పెడితే అది చెడిపోతుంది అంటారు, ఇంతవరకు లేదు మేడం?
1: అలా ఏమీ లేదండి, అది మన అపోహ, అలా ఏమీ లేదు.
3: మరి ఋతుస్రావం చెట్ల పెరిగిపోయకూడదు అంటారు, అది ఎంతవరకు లేదు మేడం?
1: అలాంటివి ఏమీ లేదు. ఋతుస్రావం అన్నది ఒక నార్మల్గా ఆడవారికి అయ్యే ప్రకృతి రీత్యా ప్రతి నెల జరిగేది. దానికి మనం పెట్టుకున్న ఆంక్షలు, వాళ్ళు ఊరగాయలు పెట్టకూడదు, గుడికి వెళ్ళకూడదు, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని చెప్పేసి మనం పెట్టుకున్న ఆంక్షలే తప్ప దానికి సైంటిఫిక్గా ఏమీ లేదు. కాకపోతే దీని వెనకాల సైన్స్, మనం ఇండియాలో మనం చాలా ఏళ్ల నుంచి మనం చాలా ఓల్డ్ కల్చర్ కాబట్టి మనది ఎట్లా అంటే ఆడవాళ్ళకి ఋతుస్రావం టైంలో కొంచెం రెస్ట్ ఇవ్వాలి అని పెట్టుకున్నవి ఇవన్నీ అన్నమాట. వాళ్ళకి మనకి పచ్చళ్ళు కలపడం అనుకోండి, ఊరగాయలు పెట్టుకోవడం అనుకోండి, లేకపోతే ఇంకేదో చేయడం అనుకోండి, ఇంట్లో అంతా పని చేయడం అనుకోండి, దీంతో వాళ్ళు అలసిపోతారు. ఋతుస్రావంలో వాళ్ళకి కొంచెం రక్తహీనత కూడా అవుతుంది, ఎందుకంటే బ్లడ్ ఫ్లో రక్తస్రావం అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నీరసంగా ఉంటుంది. ఆ 3-4 రోజులు కొంచెం రెస్ట్ ఇస్తే గనక వాళ్ళు మళ్ళీ పుంజుకుని మామూలు వర్క్కి వస్తారు అని చెప్పేసి మనం కొన్ని ఆంక్షలు విధించాము అని చెప్పేసి అనుకోవచ్చు.
0: అంటే స్త్రీలను ఉద్యోగ ఉద్దేశంలో పెట్టుకొని అంటే
1: స్త్రీ హెల్త్, వాళ్ళ హెల్త్ కోసము అన్నట్టు. ప్రతి నెల ఇప్పుడు మగ ఉద్యోగం చేసే వాళ్ళకి వారానికి ఒక రోజు లీవ్ దొరుకుతుంది. అదే ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్ కనుకోండి, ఏ రోజు లీవ్ రెస్ట్ అన్నది ఉండదు. అది 24/7 జాబ్. అందుకని అట్లా

0: రోజుల్లో ఒక 3 రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చామనుకోండి, ఆ టైంలో వాళ్ళు కొంచెం పుంజుకుంటారు అని చెప్పేసి మనం ఆ ఆంక్షలు అన్నది పెట్టుకున్నాం. దానికి సైంటిఫిక్గా ఏమీ లేదు. ఇది ఇంకొకటి ఏమిటి అంటే కనుక మీరు చెప్పిన దానికి అంతకుముందు ఎలా ఉండేది అంటే ఋతుస్రావం అప్పుడు 3 రోజులు 4 రోజులు స్నానం చేసేవాళ్ళు కాదు. స్నానం చేయకపోతే ఆబ్వియస్లీ హైజీన్ పరంగా బాగా ఉండదు, అలాంటప్పుడు ఊరగాయ చెడిపోయి ఉండొచ్చేమో కానీ అది వేరే విషయం. బట్ అదర్వైజ్ అసలు అట్లాంటి ఆంక్షలు ఏమీ లేవండి.
1: అంటే కరెక్ట్ మేడం, మీరు అన్నది కూడా ఏంటంటే అప్పుడు పరిశుభ్రత కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి వేరే వస్తువులు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుందని కూడా ఆ పెద్దలు చేసినటువంటి
0: అరేంజ్మెంట్ లాగా అన్నమాట,
1: ఒక నియమాలు అరేంజ్మెంట్స్. హలో
2: హలో,
0: నమస్కారం అండి, చెప్పండి.
2: నమస్తే మేడం. మా అమ్మాయి ఫస్ట్ టైం అండి ప్రెగ్నెన్సీ, ఇప్పుడు 7th మంత్. వాళ్ళు బయట ఉంటారు. అయితే లాస్ట్ టైం చెకప్ కి వెళ్ళినప్పుడు ప్లాజెంటాకి బేబీకి కొంచెం గ్యాప్ ఉందన్నట్ట, అది ఆయన డెలివరీ టైంలో ప్రాబ్లం అవుతుందా?
0: ప్లసెంటాకి బేబీకి గ్యాప్ అన్నది ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒకవేళ చెప్పండి, ఒకవేళ మనకి ప్లసెంటా గర్భాశయం ఏదైతే ఉంటుందో దాని దారిలో ఉందనుకోండి, అప్పుడు నొప్పులు వస్తే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దారి తెరుచుకోకుండా నార్మల్ డెలివరీ కాకుండా బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అదే ఆ ప్లసెంటా గర్భాశయానికి 20 మిల్లీమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉందనుకోండి, దానికి మన డెలివరీకి ఏమాత్రం ఎఫెక్ట్ పడదు. అది ఎంత దూరం ఉంది దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అన్నమాట. అదే కాకుండా మీరు ఇప్పుడు 7వ నెల అంటున్నారు, 9వ నెల 36-37 వారాల వరకు వెయిట్ చేస్తాము. 36-37 వారాల వరకు చాలా వరకు ఆ ప్లసెంటా పైకి జరగడము, గ్యాప్ ఉండకుండా ఉండడము ఉంటుందన్నమాట. 37 వారాల వరకు కూడా గ్యాప్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. 7వ నెలలో మనం భయపడే అవసరం లేదు.
1: అంటే 9 నెలల వరకు మనం వెయిట్ చేయాలి.
0: 30 మన ప్రెగ్నెన్సీ మొత్తం 40 వారాలు అని కౌంట్ చేస్తాం. సో 36-37 వారాల వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఏమీ ప్రాబ్లం ఉండదమ్మా అట్లయితే. థ్యాంక్ యూ.
1: హలో
3: హలో మేడం,
1: నమస్కారం అండి.
3: నమస్కారం అమ్మా,
1: మాట్లాడండి డాక్టర్ గారితో.
0: నమస్కారం, చెప్పండి సార్.
3: మేడం నాది 60 ఇయర్స్ అమ్మా.
0: అండి
3: అయితే నాది సెకండ్ మ్యారేజ్. అయితే మా మిసెస్ 50 ఇయర్స్
0: అండి.
3: అంటే మా మ్యారేజ్ కాలేదు, ఫస్ట్ మ్యారేజ్ చూసుకున్నాను. నాకు ఫస్ట్ 1 మంత్ అనమాట ప్రెగ్నెంట్ లో. అయితే రేపు 9 మంత్స్ వరకు ఏమన్నా ఏజ్ పెట్టిన తర్వాత ఏమన్నా డెలివరీ ఎట్లా అవుతుంది, ఎట్లా చేయాలని గురించి చెప్పండి దయచేసి.
0: 50 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ అంటే కనుక ఏజ్ పరంగా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఈ మధ్య తొందరగానే చూస్తున్నాం 30 ఏళ్లకే బీపీలు షుగర్లు రావడం అది చూస్తున్నాం. ఒకవేళ బీపీ షుగర్ అలాంటివి ఏమి లేవనుకోండి, మనకి రిస్క్ అన్నది ఉండదు. ఏమి లేకపోతే చాలా మంచిది. 50 ఏళ్ళు కాబట్టి ఒక్కొక్కసారి మన ఎగ్ క్వాలిటీ అంటే అండాశయం కానీ స్పర్మ్స్ క్వాలిటీ కానీ తేడా ఉండి బేబీస్లో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. దానికోసం వివిధమైన టెస్టులు అవి ఉన్నాయి, అవి 10 వారాలు 12 వారాల టైంలో చేయించుకోవచ్చు. రెగ్యులర్గా స్కాన్లు అవి చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ఒక్కొక్కసారి ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అందరికీ, బేబీ ఎదుగుదలలో. నార్మల్ డెలివరీ చేసే అవకాశం కూడా ఉంది. బీపీ షుగర్లు ఏమీ లేవనుకోండి, హ్యాపీగా చక్కగా 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఏడో నెలలో డెలివరీ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది, అది ముందే మనకి తెలుస్తుంది. 5వ నెల స్కాన్లోనే మనకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా అన్నది ముందే
3: తెలుస్తుంది.
0: అవునండి, 7వ నెలలో పుట్టిన వాళ్ళకి కొన్నిసార్లు ఇలా అయ్యే అవకాశం ఉంది. అవునండి అవునండి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని అయ్యే

0: అవకాశం ఉంటుంది.
1: స్వయం జాగ్రత్త
0: కానీ
1: తీసుకోవాలమ్మా.
0: దానికి ముందే మెడిసిన్స్ అవి ఇస్తాము, కా 7వ నెలలో కాకుండా చూసుకుంటాం వీలైనంత వరకు.
1: సరే, థ్యాంక్స్ అమ్మ.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.
2: మరి శ్రోతలు, మరి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మరలా ఒకసారి మీతో చెప్తాను. 0402324052, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లు దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడవచ్చు. స్త్రీలకు సంబంధించినటువంటి మరి సమస్యల్లో వైద్య నిపుణురాలుగా ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మేడం, ఇక్కడ సాధారణంగా అంటే ఇప్పుడు మామూలు విషయానికి వస్తే నార్మల్ డెలివరీలో సమస్యలని మనం అనుకుంటున్నాం.
0: అవునండి,
2: ఆ విషయం ఒక్కసారి మాట్లాడదాం.
0: కరెక్టే, నార్మల్ డెలివరీ తర్వాత కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. చాలామందికి యూరిన్ రాకపోవడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, చాలాసేపు లేబర్లో ఉండేసరికి, చాలాసేపు ప్రసవంలో గడిపితే గనక ఒక్కొక్కసారి ఫిస్టులా అయ్యే అవకాశం కూడా ఉండేది. ఇది వరకు అంతా ఎట్లా ఉండేది అంటే ఇంట్లల్లో డెలివరీలు అయ్యేవి, దాయాలు చేసేవాళ్ళు, ట్రైన్డ్ బర్త్ అటెండెన్స్ చేసేవాళ్ళు కాదు. ఈ ఇప్పుడు కాలంలో చూస్తే గనక 95% వరకు అందరూ హాస్పిటల్ డెలివరీసే అవుతున్నాయి. తెలంగాణలో 100% హాస్పిటల్ బర్త్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇళ్లల్లో డెలివరీలు కాకపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఇది వరకు చాలామందికి ఏమయ్యేది అంటే గనక గర్భాశయం నుంచి యూరినరీ బ్లాడర్ మధ్యలో ఏదైతే గనక టిష్యూస్ ఉంటాయో అవంతా పల్చగా అయిపోయి ఫిస్టులాలు అవి అయ్యే అవకాశం ఉండేది. ఇది 1950 ముందు చాలా ఎక్కువ ఉండేది. 1950 తర్వాత మనం 5-year plans అవి డెవలప్ అయ్యి హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయ్యాక ఈ ఫిస్టులాలు అవన్నీ తగ్గినాయి అన్నమాట. కొన్నిసార్లు మనకి కింద డెలివరీ అయ్యాక కుట్లు పడే అవకాశం ఉంటుంది. కుట్లల్లో ఇన్ఫెక్షన్ రావడము, కుట్లు తెగిపోవడము, ఊడిపోవడము అన్న ప్రాబ్లం ఉంటుంది. ఇది కాకుండా ఉండాలి అని అంటే కనుక సిడ్స్ బాత్ అన్నది ఇస్తారు. రోజు పొద్దున సాయంత్రము వేడి నీళ్ళు ఒక టబ్లో తీసుకుని దాంట్లో ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆ కుట్లల్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఆ కుట్లు తొందరగా మానిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే కనుక మనం జనరల్గా భోజనం సరిగ్గా పెట్టము. పథ్యము అని చెప్పేసి మనము సరిగ్గా భోజనం పెట్టం ప్రసవించిన లేడీస్కి. సో అలాంటప్పుడు వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయ్యి హెమరాయిడ్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుందమ్మా.
2: అంటే మేడం, ఇప్పుడు ఒక మాట అన్నారు కదా ఫిస్టులా అన్నారు, అంటే ఏంటది
0: ఫిస్టులా అంటే గనక ఒక చోట నుంచి రావాల్సిన ఫ్లూయిడ్ ఇంకో చోట నుంచి రావడం. మామూలుగా యూరినరీ బ్లాడర్ అంటే గనక మూత్రకోశం నుంచి బయటకి యూరిన్ ఒక రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. అలా కాకుండా ఫిస్టులా ఫామ్ అయితే గనక యూరిన్ యురేత్రల్ ఆర్ఫిస్ అంటే గనక ఎక్కడి నుంచి అయితే రావాలో, ఏ రంధ్రం నుంచి అయితే రావాలో అక్కడి నుంచి రాకుండా యుట్రస్లోకి వెళ్ళి వెజైనా నుంచి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కంట్రోల్ అన్నది ఉండదు. కంట్రోల్ లేకపోతే గనక అదొక సోషల్ ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉందనుకోండి మనకి, అప్పుడు స్మెల్ ఒకటి, ఎక్కడికి బయటికి వెళ్ళలేరు. ఓకే, హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ప్రాబ్లం అయిపోతుంది. అది ఆ స్మెల్ తోటి అక్కడ యూరిన్ కంటిన్యూస్గా రావడంతో ఇన్ఫెక్షన్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
2: కాబట్టి అంటే ఇది ఎంతమందికి జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇది ఇప్పుడు ఇలా చెప్పగానే నార్మల్ డెలివరీలో కొంచెం
0: ప్రెజెంట్ డేలో హాస్పిటల్ డెలివరీలో ఇలాంటి అయ్యే అవకాశం చాలా చాలా చాలా అరుదు. ఈ మధ్యలో అంటే కనుక ఇప్పుడు మనకు ఒక రేర్ థింగ్ అనమాట, ఎప్పుడు చూడందే అవుతుందన్నమాట. ఇది వరకు ఇప్పుడు మనకి ఊళ్ళల్లో డెలివరీ అయ్యి ఎక్కడైతే ఇంట్లో డెలివరీ అవుతుంది, మంత్రసాని డెలివరీ చేస్తుందో అలాంటి వాళ్ళల్లో ఎప్పుడో ఒకసారి 100లో 1కి అయ్యే అవకాశం ఉంది. ఇది అవుతుందని నార్మల్ డెలివరీ మానేయడం మాత్రం అబ్సల్యూట్లీ నాట్ రైట్.
2: రైట్, అంటే ప్రెజెంట్ డేస్ లో అసలు అట్లాంటి
0: పరిస్థితులు లేవు.
2: ఎందుకంటే డాక్టర్స్ జాగ్రత్తగా
0: ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతున్నాయి, హాస్పిటల్ డెలివరీస్ అవుతున్నాయి. ఇళ్లల్లో ఇది వరకు లాగా 3 రోజులు 4 రోజులు నొప్పులు తీయడము ఇలాంటివి కావడం లేదండి.
2: ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.

0: హలో అండి.
1: నమస్కారం, చెప్పండి అమ్మా.
0: లేదండి, మా పాప ఇప్పుడు 9th మంత్ అండి, ప్రెగ్నెన్సీ. అయితే గాలి బ్లేడర్ ఉన్నాయి అని చెప్పారు చెకప్ లో స్కానింగ్. అయితే నార్మల్ డెలివరీ, గాలి బ్లేడర్ ఉన్నందుకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఏమైనా ఉందా?
1: గాల్ బ్లాడర్కి నార్మల్ డెలివరీకి అస్సలు ఏమాత్రము పొంతన లేదమ్మా. ఓకే, గాల్ బ్లాడర్ ఉన్న, గాల్ బ్లాడర్ అన్నది అందరికీ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ స్లర్జ్ కానీ అంటారు. అంటే గాల్ బ్లాడర్లో నార్మల్గా బైల్ అనే ద్రవం ఉంటుంది, అది దాంట్లో ఒక్కొక్కసారి స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ దాంట్లో అది చిక్కపడడం కానీ ఉంటుంది. దాని మూలంగా నార్మల్ డెలివరీ కాదు అన్నది లేదమ్మా, అస్సలు లేదు. దానికి దీనికి పొంతన లేదు.
0: ఇంకేమన్నా ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా?
1: గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానంత వరకు ఏ ప్రికాషన్స్ తీసుకోవడము అంటూ ఏమీ లేదు. ఆహారంలో ఫ్యాటీ ఫుడ్స్ అంటే నూనె పదార్థాలు, అవి కొంచెం కొవ్వు పదార్థాలు కొంచెం తక్కువ తీసుకుంటే కనుక అది హెల్ప్ఫుల్ అవుతుంది. మామూలుగా సారీ,
0: యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నారండి.
1: యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయొచ్చండి. యాంటీబయాటిక్స్ తీసుకుంటే కనుక యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. యాంటీబయాటిక్స్ తీసుకోవడమే కాకుండా నేను ముందు చెప్పినట్టు రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకోవడం రోజు చాలా అవసరం. దాంతో యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కొక్కసారి కిడ్నీల వరకు పాకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. వాటర్ తీసుకోవాలి. వాటర్ అంటే వాటరే తీసుకోవాలి 3 లీటర్లు అంటే అది కష్టం. మనం కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ మజ్జిగ తీసుకోవచ్చు, మజ్జిగ 3-4 సార్లు రోజుకు తీసుకోవచ్చు, నిమ్మరసం తీసుకోవచ్చు, బత్తాయి రసం తీసుకోవచ్చు. ఇంట్లో ఒక పెసరపప్పుతోటి సూప్ లాగా కానీ, లేదు అంటే గనక మనం టొమాటోతోటి కొంచెం సూప్ లాగా చారో అట్లాంటివి చేసుకుని కూడా తీసుకుంటే అది కూడా నీటి ఆహారం కిందకే వస్తుంది. సో కనీసం 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవడం అవసరం.
2: రైట్ మ్యామ్. హలో.
3: హలో మేడం,
1: నమస్కారం అండి, చెప్పండి.
3: మేడం, డెలివరీ తర్వాత యూరిన్ పోయే దగ్గర సౌండ్ వస్తే ఏం చేయాలి మేడం?
1: యూరిన్ పాస్ చేసేటప్పుడు సౌండ్ వస్తుందా మీకు?
3: పిట్టినట్టు సౌండ్ వస్తుంది, కూర్చున్నా
1: దానికి
3: అనే టైంలో అలా.
1: మనం డెలివరీ అయ్యాక కింద కండరాలన్నీ కొంచెం రిలాక్స్ అయ్యి లూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట, దాన్ని కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటాము. అది ఎలా చేయాలి అంటే ఎవరికి చెప్పి చేయాల్సిన ఎక్సర్సైజ్ కాదు ఇది. మనం నించున్నప్పుడో కూర్చున్నప్పుడో పడుకున్నప్పుడో ఎప్పుడైనా చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్. ఎలాంటిది అంటే గనక మనకి దగ్గరలో బాత్రూమ్ లేదనుకోండి, మనం యూరిన్ వస్తున్నా మోషన్ వస్తున్నా ఎలా ఆపుకుంటామో అలా కండరాలన్నీ గట్టిగా పట్టుకుని ఆపుకుంటే గనక మనకి ఆ మజిల్స్ స్ట్రెంగ్దెన్ అయ్యి ఎక్సర్సైజ్ అయ్యి ఆ కండరాలు గట్టిపడి ఇలాంటి సౌండ్ రాకుండా ఉంటుందన్నమాట.
2: అంటే యూరిన్ లూజ్ అవ్వకుండా,
1: యూరిన్ అంటే నార్మల్ డెలివరీ అయ్యాక వెజైనా అన్నది చాలా లూజ్ అయిపోతుంది, అన్ని కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అవి టైట్ చేసుకోవడానికి కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇవి చేసుకుంటే కనుక మనకి ఆ కండరాలు గట్టిపడి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది.
2: అంటే ప్రతి ఒక్కరు చేస్తే మంచిది కదా?
1: ఇది అందరికీ చేయమని చెప్తాం. డెలివరీ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా అందరికీ ఈ ఎక్సర్సైజెస్ చేయమని, డెలివరీ తర్వాత దీనికి డెలివరీ అయిన 2 రోజు నుంచి చేయమని చెప్తామన్నమాట. 2 రోజు నుంచి 3 నెలల వరకు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే గనక మనకి ఆ కండరాలన్నీ గట్టిపడి అంటే గనక అవన్నీ దగ్గరకు వచ్చి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి.
2: అంటే మళ్ళీ నార్మల్ స్థితికి,
1: మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుందండి.
2: బాగుంది మేడం. నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే చిన్నవి అయినప్పటికీ అవి కొంతకాలం లాంగ్ టర్మ్ ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు అంటున్నారు. కాబట్టి అంటే డాక్టర్ గారి సలహా తీసుకుంటూ మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవడం మంచిది. కాబట్టి నార్మల్ డెలివరీకే ట్రై చేయండి. డాక్టర్ గారు కూడా మీరు అంతే చెప్పారు మేడం, నార్మల్ డెలివరీనే సిద్ధపడమని.
1: ఎస్ అండి, బెస్ట్ థింగ్ ఇస్ ఏ నార్మల్ డెలివరీ.
2: రైట్ మ్యామ్, రైట్. థ్యాంక్ యూ మ్యామ్,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగు

చిత్రసీమ సప్తస్వరాల రాగమాలిక ఈ పూట చిత్రసీమ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం.

0: ఈ పూట చిత్రసీమలో తొలిపాటుగా విందాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రంలో ఉదిత్ నారాయణ్ బృందంతో కలిసి పాడిన కులశేఖర్ గీతం, స్వరపరిచింది యువన్ శంకర్ రాజా.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట పరుగు. ఈ చిత్రంలో హేమచంద్ర ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం, స్వరపరిచింది మణిశర్మ.

కార్యక్రమంలో తరువాతి పాట రామ్ మిరియాల స్వీయ సంగీతంలో సమీరా భరద్వాజ్తో కలిసి పాడుతున్న శ్రీమణి సాహిత్యం చిత్రం ఐ

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఎనిమల్. ఈ చిత్రంలో ప్రీతం స్వీయ సంగీతంలో రాఘవ్ చైతన్యతో కలిసి పాడుతున్న అనంత శ్రీరామ్ గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రంలో నకాష్ ఆజీజ్ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ప్రీతం.

చిత్రసీమల తర్వాతి పాట 1947 ఎ లవ్ స్టోరీ. ఈ చిత్రంలో ఉదిత్ నారాయణ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం, స్వరపరిచింది జీవి ప్రకాష్ కుమార్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

శబ్దతరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. భౌజన హితాయ, భౌజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ. కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట దేవర. ఈ చిత్రంలో నకాష్ ఆజీజ్ ఆకాశ ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది రామజోగయ్య శాస్త్రి కాగా, స్వరపరిచింది అనిరుద్ రవిచందర్.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట హనుమాన్. ఈ చిత్రంలో గౌరాహరి స్వీయ సంగీతంలో ఆలపిస్తున్న కాసర్ల శ్యామ్ గీతం.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రంలో సుఖ్వీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ ఆలపించిన రామజోగే శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట పుష్ప 2. ఈ చిత్రంలో శంకర్ బాబు, లక్ష్మీ దాస ఆలపించిన యుగల గీతం. గీతానికి పదాలను కూర్చింది చంద్రబోస్ కాగా, స్వరపరిచింది దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సప్తస్వరాల రాగమాలిక చిత్రసీమ కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం బాంబే ఈ చిత్రంలో రెమో ఫెర్నాండెజ్ ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఎందరో వీరుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతానన్నారు బాలగంగాధర్ తిలక్. ఒకరి హక్కుల కోసం మరొకరు పోరాడటమే నిజమైన దేశభక్తి. ఇప్పుడొక దేశభక్తి గీతాన్ని విందాం.

ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఈ పూట చిత్రసీమలోని పాటలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్ 1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2 కింద మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. జోన్ 1లో అన్స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 16,000 రూపాయలకు, సెమీస్కిల్డ్ కార్మికుల వేతనం 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 18,500 రూపాయలకు, హైస్కిల్డ్ కార్మికుల జీతాలు 20,000 రూపాయలకు పెంచామన్నారు. జూన్ 1వ తేదీ నుండి ఈ జీతాలు అమల్లోకి వస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో 1.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, జూన్ నాటికి మరో 100,000 ఇండ్లు పూర్తవుతాయని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం పోషక స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులతో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వాములు చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్కు శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తుందని, రానున్న రోజుల్లోనూ రైల్వే నెట్వర్క్ పెంచడం ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

0: తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై ఇద్దరు కేంద్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి వివరంగా చర్చించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
1: ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ వైద్యం చేయించుకుంటే ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా ఆఫీస్ లో ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి మొత్తం అప్లోడ్ చేసి మళ్ళీ అక్కడ సెక్రటేరియట్ లో సబ్మిట్ చేసుకుని వాళ్ళందరికి కూడా సీఎంఆర్ఎఫ్ ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా మందికి ఆ విధంగా బెనిఫిట్ చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎంతో కొంత మందుల ఖర్చులకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు, డాక్టర్ ఫీజులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు కాళేశ్వరంలో ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యస్నానాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఆచరించారు. తొలిరోజు పుష్కర స్నానం ఆచరించేందుకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కాళేశ్వరం చేరుకున్నారు. గవర్నర్కు మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకిత్ స్వాగతం పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ సోనీ బాలాదేవి ఈ పోటీలను స్వయంగా పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. ఇటీవల మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఉజ్మా షకీర్ కూడా విజయలక్ష్మి కొత్త సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో బక్రీద్ పండుగ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నుండి కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలకు మంచిర్యాల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డిఎం శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
2: మంచిర్యాల డిపో నుంచి కాళేశ్వరంకి అంత్య పుష్కరాలకు వెళ్లేటువంటి భక్తుల సౌకర్యార్థం మనం మంచిర్యాల బస్ స్టేషన్ నుంచి మరియు చెన్నూరు నుంచి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు కూడా మనం సపరేట్ బస్సెస్ అరేంజ్ చేసి నడిపించి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాం.
0: ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్ కాంపిటీషన్ పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
3: ఎందుకు పెట్టుందనంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి. 8 to 9 months విల్ బి టూరిజం స్పెసిఫిక్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ టూరిజం కి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ టూరిజం కి ఫస్ట్ హైదరాబాద్ నుంచి లేకుంటే వేరే స్టేట్ నుంచి కూడా ఎవరైనా రావడానికి డిసైడ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ములుగులో రావాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ కాంపిటీషన్.
0: ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులు చేయించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకం జల సంచాయ్ జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమరి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కి ఇవ్వకుండా ఈ బ్యాటరీలను నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 4 నెలల క్రితం 2.5 కోట్ల రూపాయలతో ఒక మెగావాట్ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల

0: సంక్షేమనిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో 1వ తేదీ నుండి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరం ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రైల్వే శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శన్ వింటారు. 6:30 ప్రసారం చేస్తున్న జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. రాత్రి 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆకుకూరల సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అదేవిధంగా వేరుశనగ మరియు బొబ్బర సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా కాజిపేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్. రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని వింటారు. రాత్రి 10:00 ప్రసార సమాప్తి 11:00 అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు వింటున్నారు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమాన్ని వినవచ్చు. 6:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ వినవచ్చు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమాన్ని వింటారు. ఈ కార్యక్రమంలో మలేరియా వ్యాధి లక్షణాలు నివారణ గురించి డాక్టర్ దేవ విశాల్ రాజా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్. ఉదయం 8:00 జానపద సంగీత కార్యక్రమాన్ని వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 నుండి సిఐఈటీ ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 9:00 చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:90 ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:30 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు, అదేవిధంగా 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 నుండి వివిధ భారతి ముంబై కేంద్ర వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5:00 నుండి 6:00 చిత్రసీమ. 6:30 జానపద సంగీతం. 7:00 ఉద్యోగవాణి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9

సమీపంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ జాతీయ చర్చా కార్యక్రమం, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి మా కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శన వింటారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగుల తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
8: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
9: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
8: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
10: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
11: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
12: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: శ్రోతలు సమాచార దర్శన్ వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. బీసీ స్టడీ సర్కిల్ హన్మకొండ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ హన్మకొండ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి గారు ఒక ప్రకటనలో తెలియపారు. నూతన సాంకేతికతలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా 1 నుండి 4 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతతో పాటు 18 నుండి 30 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సాధారణ సాంకేతికత యుగం ప్రస్తుతం ప్రత్యేకంగా ఏఐ యుగంగా రూపాంతరం చెందుతున్నదని, ప్రతి వ్యక్తి జీవితంలో ఏఐ ముఖ్య పాత్ర సంతరించుకుంటుందని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు హన్మకొండ లష్కర్ బజారులోని బీసీ స్టడీ సర్కిల్

లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులో విద్యార్హతలు, ఫోటోతో పాటు సంప్రదించాలని వారు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు 0870257192 నెంబర్ను సంప్రదించాలని ఆయన తెలియజేశారు. ప్రకటన విన్నారు. సమాచార దర్శన్ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో విందాం శ్రీ వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: శ్రోతలు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రైంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రైంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ వల్లందాస్ లక్ష్మణ్ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి

0: ജാനപദ സംഗീത കാര്യക്രമം സമാപ്തം. ആകാശവാണി വരങ്കൽ കേന്ദ്രം.
1: ഉദ്യോഗവാണി, ഉദ്യോഗ സമാചാരം. మొదటి ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 May 2026 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 7 శిక్షణ కాలంలో 15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 June 2026. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి అనేక విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రికులేషన్ లేదా తత్సమాన విద్యార్థులను కలిగి ఉండాలి. అలాగే ఇంతకు ముందు చెప్పిన క్రీడాంశాల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssb.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 June 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 19 విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంకా పలు యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 లైబ్రేరియన్, 104 లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ లేదా నెట్ లేదా ఏపీ స్లెట్ లేదా సెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apuniversitiesrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 June 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6,242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుండి 33 ఏళ్ల మధ్య, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 June 2026.
2: ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30-40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద

0: సంస్థలకు ఆశ్రయిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికుల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్, నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
1: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: రేపు 6:40 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో విందాం ఆకుకూరల సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా కాజ్పేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళిగారితో పరిచయ కార్యక్రమం. అదేవిధంగా వేరుశనగ మరియు బొబ్బర సాగులో అనుభవాలు. ఈ అంశంపై హన్మకొండ జిల్లా కాజ్పేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి వ్యవసాయం మరియు ఆహార భద్రతా రంగాలలో ఆయన చేసిన విశిష్ట కృషికి గాను ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO యొక్క ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ లభించడం మన రైతులకు అత్యంత గర్వకారణం మరియు సంతోషకరం. ఈ గౌరవం దేశ రైతుల పట్ల ఆయనకున్న నిబద్ధతకు మరియు వ్యవసాయ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గుర్తింపు. దీనికి గాను మేము ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి న్యాయకత్వంలో రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో ముఖ్యమైన పథకాలు అమలు చేయబడుతున్నాయి. వీటి ద్వారా రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరింది. వ్యవసాయ రంగంలో ఆయనకున్న దూరదృష్టిని, శ్రమను అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్తో గౌరవించడం మన రైతులందరికీ గర్వకారణం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆకుకూరల సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా కాజ్పేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళిగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్.
1: నమస్కారం. పడాల మురళి గారు, మీరు బట్టుపల్లి గ్రామంలో ఆకుకూరలు సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి ఆకుకూరలు సాగు చేస్తా ఉన్నారు?
2: గత 40 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్.
1: 40 సంవత్సరాలు ఆకుకూరలు సాగు చేస్తున్నారు అంటే దాదాపు మీ నాన్న మీ తాతల గారి నుండి కూడా ఉందన్నట్టు? దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు మీరు?
2: వాళ్ళు అలానే కొనసాగిస్తున్నారు.
1: అంటే ఏ ఆకుకూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు మీరు?
2: ఆకుకూరలు, పాలకూర, గోంగూర, గంగబైలుకూర, తోటకూర, కలగూర, చుక్కకూర,
1: ఇన్ని రకాల ఆకుకూరలు సాగు. అంటే ఇన్ని రకాలు చేయాలంటే వీటికి సమయం ఉంటుందా, లేకుంటే అన్ని ఒకటేసారి చేసుకుంటారా?
2: స్టెప్ బై స్టెప్. ఒక 5 గుంటలు గోంగూర, ఒక 3 గుంటలు తోటకూర, ఒక 4 గుంటలు పాలకూర, ఒక 2 గుంటలు పుదీనా, అట్లా స్టెప్ బై స్టెప్.
1: అంటే ఏ నెలలో ఏ ఆకుకూర సాగు చేస్తూ ఉంటారు ఎక్కువగా? దాన్ని బట్టి
2: వర్షాకాలంలో గోంగూర ఉన్ను, బెండకాయ, మామూలుగా వర్షాలు తక్కువ ఉన్నట్టయితే పాలకూర, తోటకూర వస్తుంది. బాగా వర్షాలు కనుక ఉన్నట్టయితే ఒక గోంగూరే దక్కుతుంది. మిగతా డిసెంబర్ నవంబర్లో అన్ని ఆకుకూరలు, అప్పటి నుండి మళ్ళీ జూన్ వరకు అన్ని ఆకుకూరలు పండిస్తాం. ఆకుకూరలు మన ఎరువు, పశువుల ఎరువులతోనే పంట పండిస్తాం. తక్కువ మందులు చల్లుతాము, ఎక్కువ ఆవు పేడ, ఈ గొర్రెలది మేకలది అవే ఎక్కువతోనే.

0: అంటే ఇప్పుడు ఆకుకూరలు దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు?
1: దుక్కిని ఒక కోత కోసిన తర్వాత దాన్ని దున్ని ఒక 15 రోజులు 20 రోజులు ఎండబెడతాం. ఎండబెట్టి మళ్ళీ ఒక తడి తడిపి మళ్ళీ దున్నుతాం. గడ్డి కానీ మళ్ళీ ఏదైనా ఉంటే మంచి మన కుంకుమలాగా అయినట్టు అవుతుంది. మళ్ళీ దాన్ని అప్పుడు మళ్ళీ మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకు మళ్ళీ మొలకలు అలుకుంటాం.
0: అంటే పశువుల పంటలు ఎప్పుడు వాడుతూ ఉంటారు ఎక్కువగా మీరు?
1: పంట పంటకు వాడతాం.
0: పంట పంటకు వేస్తా ఉంటారు?
1: పంట పంటకు వేస్తాం. ఇప్పుడు ఇది పంట తీసేసినాం, అగో మళ్ళీ వేసినాం,
0: ఎరువులు
1: వేసేసాం, ఆవు పెంట బర్రలది కూరలది వేసినాం, మళ్ళీ దీనికి కలిగా దున్నుతాం, మళ్ళీ ఒక వాటర్ పెడతాం. అగో అది కూడా అంతే, ఇగో ఇది కూడా అంతే, దానికి ఎరువు చూపెడతా. ఇట్లా దున్ని కలిగా దున్నినా, ఇట్లా కలిగా దున్నే వరకు పవ్వు పడతలేదు.
0: అంటే పశువుల పెంటలు వాడుకొని మంచిగా పొడి పొడిగా దున్నుకుంటారు.
1: మందులు ఎక్కువ వాడము, తక్కువ వాడతాము.
0: పశువుల పెంటలు ఎక్కువ వాడతాము,
1: ఎక్కువ వాడతాము. మామూలుగా డిఏపి ఉన్ను ఒక యూరియా ఒక మామూలుగా ఒక కేజీ 2 కేజీలు వాడతాము. ఇక పై మందులు కొట్టాం. ఈనాడు అగ్గి తెగులకు కానీ అది రెప్పల పురుగు కానీ పచ్చ పురుగులు అని పురుగులు అనేటి లేవు,
0: రావు మీకు,
1: రావు.
0: పశువుల పెంటలు వాడి జాగ్రత్త చేసుకుంటారు,
1: రావు. మళ్ళీ అందులో ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం, ఇట్లా మన పిట్టలు కూడా ఉంటాయి, వాళ్ళతో అంటే అవి పిట్టలు ఏమన్నా పురుగు ఆడినో ఇన్నో ఉంటే తింటాయి వెళ్ళిపోతాయి.
0: అంటే ఇప్పుడు మీరు ఇన్ని రకాల ఆకుకూర సాగు చేస్తున్నారు, మీకు ఏది ఆదాయాన్ని మంచిగా ఇస్తుంది, ఏది లాభదాయకం రైతులకు?
1: అంటే సీజన్ బట్టి దాన్ని బట్టి ఫాలో అవుతా ఉంటాం. సీజన్ బట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్లో చుక్కకూర బాగుంది, పాలకూర బాగున్నది మార్కెట్లో. అట్లా వర్షాకాలం మన చలికాలంలో గోంగూర డిమాండ్ ఉంటుంది. చలికాలం అంటే దాన్ని దినం బట్టి మేము పండిస్తాం.
0: అంటే డిమాండ్ బట్టి మీరు పండిస్తాం, ఇప్పుడు ఏది ఎక్కువ అమ్ముడుపోతుందో ఆ సీజన్ బట్టి మీరు కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు.
1: పబ్లిక్ కు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని బట్టి పండిస్తాం.
0: ఇప్పుడు పాలకూర వేశారు కదా ఇక్కడ, అదే పాలకూర ఎప్పుడు వేశారు మీరు? ఇది
1: 2 నెలలు అవుతుంది.
0: 2 నెలలు అవుతుంది,
1: నెలకు కోతకు వస్తుంది.
0: నెల తర్వాత కోతకు వస్తుంది,
1: నెల తర్వాత కోతకు వస్తుంది. అంటే గింజలు అలిగిన తర్వాత నెలకు కోతకు వస్తుంది. ఇదంతా 20, ఇదంతా 20
0: కనబడుతుంది.
1: ఏదైనా ఏ ఆకుకూరలైనా నెల నెల మొలక అలికిన గింజలు అలికిన కంచెని నెల తర్వాత మనకు తిండికి ఆహారం అందుతుంది.
0: అందుతుంది.
1: ఇక కూరగాయలు అయితే 2 నెలలు, కూరగాయలు అయితే 2 నెలలు.
0: అంటే పాలకూర వేసిన నెల తర్వాత ఎన్ని కోతలు తీస్తారు? అట్లా ఎన్ని రోజులకు ఒకసారి కోస్తా ఉంటారు దాన్ని?
1: అంటే మనము మన అవసరాలను బట్టి అది 4 కోతలు రావచ్చు, 3 కోతలు రావచ్చు, 5 కోతలు రావచ్చు. మెయింటెనెన్స్ బట్టి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టయితే 5 కోతలు కోయవచ్చు.
0: కోసినప్పుడు ఎంత వస్తుంది అండి మీకు?
1: ఒక కోతకు 2000-3000 వస్తుంది. ఒక కోతకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, లాభం వచ్చేసి 4000 లాభం వస్తుంది. మన ఖర్చులు అన్ని తీసేస్తే 2000 మిగులుతాయి. మన కష్టార్థము
0: ఎన్ని గుంటలు? అది ఎంత?
1: అది ఒక 4 గుంటలు ఉంటుంది.
0: 4 గుంటలలో పోసిన,
1: 4 గుంటలలో పోసిన ఒక కోతకు 2000-3000 మిగులుతాయి. అట్లా 4 కోతలు అంటే 4 x 12000 అట్లా ఒక 2-3 నెలల్లో వస్తుంది. అది ఒకటే కాదు, చుక్కకూర ఇంత, తోటకూర ఇంత, గోంగూర ఇంత, గంగబైల కూర ఇంత. ఇప్పుడు సీజన్ గంగబైల కూర,
0: ఇప్పుడు సీజన్ గంగాలకూర,
1: గంగబైల కూర సీజన్, గోంగూర సీజన్.
0: అంటే ఇప్పుడు రేట్ మంచిగా ఉంటుందా వాటికి? డిమాండ్ బాగుంటుందా?
1: డిమాండ్ ఏమున్నది కదా, సేల్ అవుతుంది. డిమాండ్ ఏం ఉండదు, సేల్ అవుతుంది, ప్రజలు తింటారు ఎక్కువ.
0: ఎక్కువ తింటారు,
1: ఎక్కువ తింటారు.
0: రేట్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది మీకు ఆదాయం అనేది ఎక్కువగా?
1: గంగబైల కూర చలికాలంలో ఉన్ను, గోంగూర చలికాలంలో రేట్ వస్తుంది అసలు. పాలకూర కూడా ఎండాకాలంలో పాలకూర రేట్ ఎక్కువ వస్తుంది.
0: కాబట్టి కాలానికి అనుగుణంగా
1: పుదీనా కూడా చలికాలంలోనే రేట్ ఎక్కువ వస్తుంది.
0: చలికాలంలో పుదీనా బాగా రేట్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పంట తక్కువ ఉంటుంది అప్పుడు.
1: అవును, దసరా వెళ్ళిందంటే వర్షాలు వెళ్ళిపోయినాయి అంటే రావడానికి బాగా టైం తీసుకుంటుంది. ఏది పుదీనా, దాన్ని మళ్ళీ పెద్దగా చేసి దాన్ని పొతనం చేయాలంటే టైం పడుతుంది. అప్పుడు డిసెంబర్లో జనవరిలో అప్పుడు పుదీనా అందుతుంది.
0: కాబట్టి అప్పుడు రేటు మంచిగా వస్తుంది,
1: మంచిగా వస్తుంది. ఆకుకూర కూడా బాగుంటుంది.
0: ఇప్పుడు పాలకూర అన్నారు, అట్లాగే తోటకూర, అదేంటిది కలగూర వేశారు.

0: అది ఎప్పుడు వేశారు కలగూర?
1: ఏదైనా 1 మంత్ పడుతుంది మనకు తీసుకోవడానికి, 1 మంత్ పడుతుంది. ఏ ఆకుకూరలైనా 1 మంత్ నెల తర్వాత మన కోతకు వస్తుంది.
0: కలగూర ఎన్ని కోతలు వస్తుంది మీకు?
1: అది కూడా సేమ్ పాలకూర లాగానే 4-5 కోతలు వస్తుంది. ఒక తోటకూర రాదు, గంగబైలు కూర రాదు, అది మిగతా అన్ని మనము చేసుకుంటే 5 కోతలు 6 కోతలు కూడా రావచ్చు. ఇంకా కావాలని ఇంకా మంచిగా పెంచుకుంటే ఇంకో కోత కూడా వస్తుంది.
0: ఇప్పుడు ఇన్ని ఆకుకూరలు సాగు, కలుపుని కూడా ఎట్లా చేస్తూ ఉంటారు మీరు?
1: ఇక మా ఇంట్లో మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇంకో ఇద్దరిని తీసుకొని అది అలికిన ఒక 15 రోజులకు ఏదైనా గడ్డి మొలకలు ఉంటే తీసేస్తాం. ఒకసారి తీసేస్తే
0: సరిపోతుంది,
1: ఎక్కువ అవసరం ఉండదు. మాకు ఎక్కువ గడ్డి పడదు, ఎందుకంటే ఆ గడ్డి కూడా పశువుల ఎరువుతోనే వచ్చిన గడ్డి గింజలు ఏమైనా ఉంటే అదే మొలుస్తుంది, కానీ ఇంకా వేరే రకంగా మొలవదు. మళ్ళీ దుక్కి దున్నిన తర్వాత ఒకసారి తడుపుతారు అన్నట్టు, అవి అట్లా తడుపుతారు అన్నట్టు, తడిపింది చూపెడతా. తడి ఏమన్నా మొలకలు మొలిస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ దున్ని మళ్ళీ దాన్ని కుంకుమ చేసినట్టు వేసి మళ్ళీ గింజలు అలుపుతాం.
0: ఆ విధంగా చేసుకుంటాం ప్రతి కాడ. మీరు పంట అయిపోగానే ఆ విధంగా చేస్తూ ఉంటారు?
1: అవునవును.
0: అలా చేయడం వల్ల దిగుబడి కూడా మంచిగా వస్తుంది.
1: మంచిగా వస్తుంది, ఆకుకూరలు కూడా ఫ్రెష్గా ఉంటాయి, ఎక్కువ పురుగు ఉండదు, తేజగా ఉంటాయి ఆకుకూరలు. కొనేవాళ్ళు కూడా ఇష్టం పడి కొంటారు.
0: అయితే ఇప్పుడు ఈ పుదీనా అన్నారు, పుదీనా ఎట్లా వస్తుంది మీకు?
1: అవో ఎరువులు, మేకల ఎరువులు ఎక్కువ చల్లడం చచ్చిపోతుంది వేడికి.
0: మేకలేరు వేడి అంటారు,
1: మేకలది గొర్రెలది
0: కొద్దిగా వేసుకోవాలి.
1: అది ఎప్పుడు వేసుకోవాలంటే చలికాలంలో వేసుకోవాలి,
0: దాని మంచి వేడిని.
1: ఇప్పుడు ఎండాకాలం వేసారు, ఆ ఏడి ఈ ఏడి రెండు కలిసి మొలకంతా చచ్చిపోయింది, అందుకని మళ్ళీ ఆవులది వేస్తున్నాం. మళ్ళీ చల్లదనం రావడానికి మళ్ళీ బర్రెలది ఉన్న ఆవులది వేసుకోవాలి ఎక్కువ. ఆకుకూరలకు ఎక్కువ ఆవుది బర్రెలు వేసుకోవాలి,
0: వేసుకుంటే మంచి లాభం.
1: అదే కూరగాయలకు మేకలది గొర్రెలది వాడాలి
0: పంట, దానికి మంచి
1: వస్తుంది,
0: దిగుబడి వస్తుంది.
1: వరికి కానీ మిర్చికి కానీ పశువు కానీ మేకలది ఉన్న గొర్రెలది వాడాలి. ఆకుకూరలది ఓన్లీ బర్రెలది ఉన్న ఆవులదే వాడాలి.
0: మళ్ళీ ఇక్కడ గోంగూర కూడా ఉంది కదా, అది ఇంకా కోత కోయినట్టుంది కదా?
1: వస్తాను, కోత కోస్తాను.
0: కోసిందా?
1: తీసేస్తాడు రోజింత,
0: రోజింత తీసేస్తున్నా.
1: ఈ గింజలు అలుకుతా అంటే ఏమవుతుందా అంటే, ఇది మొదలు గింజ మొలిచింది మొలుస్తుంది. ఇగో ఈ చిన్నది ఉన్నది చూడుగో, ఇగో ఇట్లా
0: చిన్నది
1: ఇగో,
0: అవును
1: అది పెరగాలంటే దీన్ని తీసేయాలి. దీన్ని తీసేస్తే మళ్ళీ ఇది అంతా అయిపోయే వరకు ఆ చిన్నది కూడా పెరుగుతుంది, అంటే మనకు నష్టం కాకుండా.
0: అట్లా చూసుకుంటే తీసేయాలి.
1: ఇప్పుడు పెద్ద పెద్దది పీక్కోవాలి, పెద్ద పెద్దది పీక్కుంటే ఏమవుతుంది అంటే ఇలాంటి చిన్నవి ఉన్నాయా, ఇగో ఇలాంటివి ఇలాంటిది ఇగో, ఈ చిన్నది ఏమవుతుంది అంటే గాలి దాకి అది కూడా పెరుగుతుంది, మనకు నష్టం అన్నది ఉండదు. అయితే పలసగా అలిగితే ఏమైతుంది అంటే గడ్డి ఎక్కువ అవుతుంది, గడ్డి ఎక్కువ అవుతుంది. చిక్కగా అలిగింది అంటే గడ్డి అన్నది కమ్ముతుంది, గడ్డి ఎక్కువ పెరగనియదు. అంటే మన కూలలను పద్ధతిని మనం పాటించుకున్నట్టయితే అది చిన్న మొక్క కూడా మనకు అందుతుంది అన్నది,
0: నష్టం అనేది ఉండదు.
1: ఇదంతా ఇప్పుడు పీక్తాను కదా, ఇది కూడా మనకు పెరుగుతుంది అన్నట్టు. ఇది
0: చిన్నది
1: ఇది మళ్ళీ ఇంకొక 2 కిలోల యూరియా డిఏపీ కనుక చల్లితే ఇగో ఇలా ఈ చిన్నది కూడా మనకు అందుతుంది అన్నట్టు. ఇగో ఇలాంటిది అట్లా
0: అట్లా
1: పెద్ద పెద్దది పీకాలి,
0: టైం
1: పడుతుంది. ఏ ఆ కూరగాయలు అంటేనే ఓపిక ఉండాలి, రిస్క్ ఉంటుంది, బాగా కష్టం ఉంటుంది. ఇక అది పని 24 గంటలు పనే ఉంటుంది దానికి. గడ్డి తీసేసుడు, సాయంత్రం అయితే కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మార్కెట్కి తీసుకుపోవడు, మళ్ళీ అచ్చుడు సార్లు మన ఏది కట్టలు కట్టుకున్నాడు, మళ్ళీ మన గింజలు అలుక్కున్నాడు, ఇక రకరకాలుగా ఉంటుంది రైతుకు.
0: అంటే ఇప్పుడు ఒక రోజు లేట్ అయినా ఉంచొచ్చా, లేకుంటే వెంటనే దాన్ని బట్టి తీసేస్తా ఉంటారు?
1: ఏం కాదు, దానికి ఏం కాదు, ఏం కాదు,
0: ముదిరిపోయే అవకాశం.
1: ఇప్పుడు
0: ఇన్ని రకాల ఆకుకూరలు పండిస్తా ఉన్నారు, ఇప్పుడు వాతావరణాన్ని బట్టి కూడా దిగుబడిలో మార్పులు ఉంటాయా?
1: ఉంటాయి, నేను అదే చెప్పిన కదా. ఇప్పుడు
0: వర్షం పడితే ఒక్కోసారి అనుకోకుండా
1: వర్షం పడితే
0: ఆకుకూరలు ఎట్లా మీరు ఆగుతాయి వర్షానికి?
1: ఓన్లీ

0: వర్షాలకు తట్టుకునేది ఒకటే, గోంగూర పాలకూర తట్టుకుంటుంది, తోటకూర, కలెగూర, దంగబైలు కూర, చుక్కకూర వర్షం కొడితే వెళ్ళిపోతాయి, తట్టుకోవాలి. ఓన్లీ వర్షం ఎంత తట్టుకునేది అంటే గోంగూర,
1: గోంగూర ఒకటి ఎంత వర్షం పడ్డా
0: అది ఒకటే తట్టుకుంటది. రెండోది వచ్చేసి ఏంటంటే పాలకూర, అంతే. ఇంకా మిగతా కూర ఆకుకూరలు ఏది తట్టుకోలేదు. పుదీనా కానీ, కొత్తిమీర కానీ, మెంతి కూర కానీ, చుక్క కూర కానీ, గంగబైలు కూర కానీ, కలెగూర కానీ తట్టుకోదు. వాతావరణం అనుకున్నాంగా ఉంటేనే మిగతా ఆకుకూరలన్నీ తట్టుకుంటాయి.
1: కాబట్టి వాతావరణం ఒకవేళ అనుకూలంగా ఉంటే రైతుకు లాభదాయకం ఎక్కువ. ఆకుకూరలన్నీ కొద్దిగా వర్షాలు పడ్డా ఒక్కోసారి ఇబ్బంది జరిగే,
0: చిల్లర డబ్బులు ఏర్పడయ్యాయి. రోజుకు 400, 500, 300
1: ప్రతిరోజు ఆదాయం,
0: ఆదాయం అన్నది ఏర్పడదు.
1: ఇంటి ఖర్చులకు,
0: ఇంటి ఖర్చులకు అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాయి.
1: కాబట్టి ఆకుకూరలు సాగు చేసుకుంటే లాభదాయకం అంటారు. శ్రమ తక్కువ ఉన్నా రోజు రోజు కనుక తీసుకొని అమ్ముకోగలిగితే రైతుకు లాభదాయకం అంటారు. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు ఆకుకూరల సాగులో అనుభవాల గురించి హన్మకొండ మండలం, హన్మకొండ జిల్లా కాజ్పేట్ మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళిగారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం. ప్రధానమంత్రి గారు ఎల్లప్పుడూ రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని ఆధునీకరించడం మరియు ఆహార భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి లభించిన ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ గౌరవం భారతదేశ వ్యవసాయ రంగానికి పెరుగుతున్న ప్రతిష్టతను చాటి చెబుతోంది. దేశ రైతుల కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ మైలురాయి లాంటి విజయానికి మేము ప్రధానమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు విందాం వేరుశెనగ మరియు బొబ్బరి సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా కాజ్పేట మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పి పంకజ్ మోహన్.
1: నమస్కారం అండి. రంగు సత్యనారాయణ, మీరు బట్టుపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
3: అవును సార్.
1: ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉంటారు?
3: వరి, పత్తి, పల్లి చేను పండిస్తాం సార్.
1: పల్లి చేను అన్నారు, వేరుశెనగ.
3: అవును.
1: మరి ఎంతకాలం నుండి పండిస్తా ఉన్నారు?
3: ఇప్పుడు 5-6 సంవత్సరాల కంచి పండిస్తాను.
1: అంతకుముందు ఏం పండించేవారు?
3: అంతకుముందు పద్దొన్నలు, మొక్కజొన్నలు పండించేది. ఇప్పుడు మొక్కజొన్నలు, పద్దొన్నలు పోయినాయి. ఇప్పుడు వరి, వరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. పత్తి,
1: పత్తి. అంటే మరి పచ్చజొన్నలు బాగానే ఉన్నాయి, ఎందుకు మానేశారు మీరు?
3: దాంతో కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది సార్.
1: ఏమైతుంది?
3: కోసటానికి ఇబ్బంది అవుతుంది, దానితో కష్టం అవుతుంది.
1: ఒకప్పుడు పచ్చజొన్నలు ఎవరు వాడకపోయేది,
3: ఇప్పుడు
1: అందరు ఆరోగ్యరీత్యా అందరు వాడుతున్నారు.
3: అవే వాడుతున్నారు.
1: అలాంటి సమయంలో మీరు పంట మానేశారంటే?
3: అదే సార్, ఎట్లుంటది అంటే అది కొంచెం ఇప్పటి వాళ్ళు సున్నితంగా పండించే పంటకు అలవాటు అయిండు. అదంటే ఆ చేనులో పోవాలంటే, కొయ్యాలంటే పెద్ద గోస పడేది. అట్లా మళ్ళా తర్వాత సెకండ్ పంట పండియాలన్నా, దాన్ని దున్నియాలన్నా పెద్ద కష్టం. కొయ్యలు అట్లా
1: దాన్ని
3: తీసేసిండు.
1: వేరుశెనగ,
3: వేరుశెనగ మెత్తటి పంట.
1: ఇప్పుడు వేరుశెనగ అన్నారు, ఎప్పుడు సాగు చేసుకుంటారు మీరు వేరుశెనగ?
3: వేరుశెనగను దీపావళికి సాగు చేస్తారు సార్. దీపావళికి ముఖ్యం అది. అటు ఆ రోని కార్ అటువంటిది దీపావళి పల్లి చేను ఇస్తే
1: ఓకే,
3: అప్పుడు వేస్తే అది లాస్ట్ కనుక 4 నెలలకు పండు.
1: దీపావళి ముందడే వేసుకుంటారు?
3: దీపావళి ముందే ఇస్తాం.
1: అంటే పల్లి చేను వేసుకోవాలంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు?
3: దుక్కిని బాగా బాగా దుక్కి చేయాలి. దానికి ఇంకా వేరే దాంతో ఒక్కలు ముక్కలు తిన్నా నడుతుంది కానీ, మొక్కదొనకు పద్దొనకు కానీ, దీనికి దుక్కి మెత్తగా చేయాలి. మెత్తగా చేస్తేనే భూమి లువ మీద ఉండి కాపు మంచిగా కాస్తుంది.
1: ఎంత భూమి మెత్తగా ఉంటే అంత కాపు మంచిది. మెత్త పడాలంటే ఏం చేస్తారు మీరు?
3: దాన్ని ముందుగా ఇప్పుడు అప్పుడు అవ్వచ్చినాయి, ముందుగా నాగలతో దున్నుతాం సార్. దాన్ని కాల్పీటర్ అనేది మెత్తగా తెస్తా చూడు, దిక్కు దిక్కి అట్లా మెత్తగా చేసి దాన్ని దుక్కిస్తాను. ఇప్పుడు దుక్కిచ్చి తినేస్తాను.
1: పశువుల పెంటలు వాడుతున్నారు మరి?
3: అయ్యోలే వాడతలేదు సార్.
1: దొరుకుతలేవా మరి?
3: దొరుకుతలేవు, ఇద్దలేవు. ఆ గొర్రెల వేరు ఉన్నది కానీ గొర్రెల వేరు అవి కూడా పోతలేరు సార్.
1: ఇది వేరుశెనగ ఎట్లా పెట్టుకుంటారు మీరు?
3: ఇది విత్తనమా?
1: దాన్ని ధర లేకుండా
3: లేదు, నాగలతో పట్టే,
1: నాగలతోనే వేసుకుంటా పోతారా?
3: అరపీటు, పీటున్నరకు ఒక సాలు పడతాం. సాలు సందు అవి కూడా గింజ పక్క గింజ దగ్గర
1: దగ్గర
3: దగ్గర ఇస్తాం.
1: ఎన్ని గింజలు పడితే ఎకరానికి?
3: దగ్గర ఒక 30 కిలో

0: అయితే కుర్వాత 30-25 కిలోలు అయితే కుర్వాత
1: 20 కిలోలు పడతాయి గింజలు. అంటే ఇందులో కూడా రకాలు ఉంటాయి కదా,
0: ఉంటాయి ఉంటాయి.
1: మీకు ఏది దిగుబడి బాగా వస్తుంది?
0: మాకు మొన్న అయితే ఇదే ఇక్కడ తెచ్చినాం, ఉరుస తెచ్చినాము. అది 2 ఇత్తల కాయ అని ఇచ్చిండు కానీ అది మొత్తం 3 ఇత్తల కాయ అయింది. బాగా పండింది, మరి
1: బాగా పండింది.
0: ఇంత ఇంత కాయ కాసింది,
1: బాగా వచ్చింది. అంటే ఈసారి మంచిగా వచ్చింది పంట?
0: పంట బాగానే వచ్చింది.
1: అంటే ఈ వేరుశనగ మీకు పెట్టుకునే మొలకలు వస్తాయా?
0: ఏంటన్నా ఒక్కటి పోతుంది మొలకల మొలిచే కన్నా, ఎక్కువైతే పోసారు
1: మంచిగా.
0: ఎందుకంటే సమర్ గింజ కదా, ఖరాబు కాదు. ఏదన్నా ఎక్కడన్నా ఒకటి పోతుంది కానీ వేసిన కాడికి మంచిగానే మొలుతుంది. 10 ఉండాలి కానీ బాగానే మొలుతుంది.
1: అంటే ఈ కలుపు నివారణ ఎట్లా చేసుకుంటారు?
0: కలుపు గుంటుకుంటది కదా సార్, సాల పంట ఇంత తెలుపు ఫీటు వెలుపు గుంటుకుంటది కదా, గుంటు కొడతారు. మొక్కల మధ్య కలుపు తీస్తారు,
1: కలిపిస్తారు.
0: దుక్కి బాగైంది కాబట్టి కలుపు ఎక్కువ పడద్దు దాంతో. దుక్కిని మొక్కలు ముక్కలు చేసినట్టు అయితే అది అదే పెరుగుతుంది, చేసి నాశనం అవుతుంది.
1: కాబట్టి దుక్కి మంచిగా,
0: దుక్కి మంచిగా చేయాలి. ఇయ్యాలి రేపు వేయాలి అని ఆతృతో వేయకుండా దుక్కిని బాగా ఏదనుక దున్నినాకనే కలుపు తగ్గుతుంది, చేను బాగుంటుంది.
1: కొద్దిగా ఆరనియాలి దుక్కిని,
0: దుక్కి ఆరాలి, ఎండాలి, ఎండినాక వర్షం పడితే.

0: కుక్కల మధ్య కల్పిస్తారు,
1: కల్పిస్తారు.
0: దుక్కి బాగైంది కాబట్టి కలుపు ఎక్కువ పడదు దాంతో. దుక్కిని మొక్కలు ముక్కలు చేసినట్టు అయితే అది అదే పెరుగుతుంది, చేయడం నాశనం అవుతుంది.
1: కాబట్టి దుక్కి మంచిగా
0: దుక్కి మంచిగా చేయాలి, ఇయ్యాలేయాలి రేపు వేయాలని ఆతృతో వేయకుండా దుక్కిని బాగా వేయడానిక దున్నినాకనే కలుపు తగ్గుతుంది, చేయను బాగుంటుంది. దుక్కి ఆరాలి, ఎండాలి, ఎండినాక వర్షం పడితే పడ్డది, పడకపోతే తడిపడినా ఎత్తే బాగుంటది. దుక్కి తెగండాలి బాగా,
1: అట్లాంటప్పుడే రైతుకు మంచి దిగుబడి
0: వస్తుంది. అంతే ఒక్కలు ముక్కలు కానీ కానీ పోని పోని అని ఎత్తే అది మొలుసులు మొలు అది చేయను మంచిగా రాదు.
1: నీరు ఎట్లా పెట్టుకుంటా ఉంటారు దానికి?
0: నీరు సార్లు పెడతాం కదా సార్.
1: ఎన్ని రోజులు ఒకసారి పెడతాను?
0: వారం రోజులకు ఒకసారి.
1: వారం తడి ఇవ్వాల్సిందే
0: దాన్ని. ఊడ మోపు మాత్రం దగ్గర 5-6 రోజులకు ఒకసారి కట్టాలి. ఊడ
1: ఊడ మంచిగా వచ్చిన మరి ఊడ బాగా రావాలంటే ఏం చేస్తారు? ఊడలు మంచిగా రావాలంటే
0: మందు ఇస్తారా? మందు యూరియా చల్లుతాం.
1: ఎన్ని రోజులు ఒకసారి?
0: ఒక 2 సార్లు అయితే సార్ కథం అయ్యేది.
1: పంట మొత్తం 2 సార్లు సరిపోతుంది?
0: సరిపోతుంది.
1: ఇంకా వేరే ఏం అవసరం ఉండదు దీనికి?
0: ఏ అవసరం ఉండదు.
1: మీరు వాడతారు ఇప్పుడు యూరియా ఒకటే వాడతారు?
0: యూరియా ఒకటే వాడతాం.
1: అంటే ఇప్పుడు ఇందులో కూడా చీడపీడలు ఏమన్నా వస్తూ ఉంటాయి?
0: దానికి ఎక్కువ రావు. ఏమన్నా ఆకు మొత్తం వచ్చిందంటే మోనో కొడితే సరిపోద్ది, ఎక్కువ రానే రాదు, ఎక్కువ శాతం రావు.
1: అంటే ఖర్చు తక్కువ
0: తక్కువ
1: మంచి దిగుబడి అయితే ఆదాయం మంచిగా ఉంటుంది.
0: 10 క్వింటాల కనుక మంచిగా కావాలంటే 10 క్వింటాల కనుక వస్తుంది
1: మంచిగా. లేకుంటే తక్కువ తక్కువ అంటే?
0: తక్కువ అంటే 5-6 క్వింటాలు.
1: పెట్టుబడి ఎంత? ఒక ఎకరం సాగు చేయాలి,
0: సాగు చేయాలంటే 40,000 అవుతాయి సార్. గింజలకు అనుకో, కలుపు కూళ్ళకు అనుకో, ఎడ్లు ఉన్నట్టు అంటే దున్నుకో గుండుకో కొట్టుకుంటే సరిపోతుంది. 4-5 వేలకు 4-5 వేలు కూడా కావాలి. కావు సార్, నాకు నచ్చిన పంట అయితే పల్లి చేను, వరి.
1: వరి రెండు బాగా
0: నచ్చినాయి. ఒక నాడు నాటు వేసుకున్నామంటే మళ్ళీ కలుపు తీసుకున్నామంటే కొడవలు పట్టుకొని పోసే పోవడే ఉంటుంది. దీన్ని మంచిగా చేసుకున్నామంటే ఇక పీక్ పీకి తెంపుకునుడే కూళ్ళు కూడా పడాయి.
1: అంతే. ఈ కాయ కాయ సక్కిందా?
0: వస్తాయి.
1: ఎట్లాంటి మరి ఎలా గుర్తిస్తాం?
0: దాన్ని గుర్తిస్తా అంటే కన్నా మనం దున్నదంటే తేలుతచ్చు, తేలితే ఆ కాయ పుచ్చిపోతుంది. పుచ్చిపోయే సూచన ఉంటే దాన్ని మన ఎండ్రిన్ గోళీలు ఉంటాయి సూ, ఆ నీళ్లు ఇడిసే ముందు కాలువలో కట్టాలి, నానబోసి కడితే ఆ నీళ్ళు అంతటా పారుతాయి. గోళీలు ఉంటాయి సూ,
1: ముందర పెడతారు కాలువ ముందర.
0: కాలువ ముందర పెడితే అంతటా నీళ్ళతో పోతాయి, అరుక్కుపోతుంది, ఆ పురుగులు తత్తాయి.
1: కాయ మంచిగా,
0: కాయ మంచిగా అవుతుంది. దాన్ని ముందుగా గ్రహించాలి, అది పిండేబడి తెల్లగా ఉంటాయి సూడు సార్, తెల్లగా ఉన్నప్పుడు గ్రహించాలి. గ్రహించి గోళీలు తెచ్చి పెట్టాలి.
1: మధ్య మధ్యలో తీసి చూస్తుంటారు మొక్కలు
0: కనబడతాయి సార్. అప్పుడప్పుడు మన గుంటకు వెళ్తా అంటే ఒక్క చెట్టు లేవకుండా పోదు కదా, ఎప్పుడన్నా లేస్తుంది మరి రేఖను, అప్పుడు లేటప్పుడు కనబడుతుంది కదా, చూస్తాం. చూసారే దీనికి ఏదో సోకుతుందని గ్రహిస్తాం.
1: గ్రహించి జాగ్రత్త
0: జాగ్రత్త పడతారు.
1: అంతే. మీకు కాయ అయినాక ఎట్లా తీసుకుంటారు మీరు దాన్ని?
0: దాన్ని తడిపి పీకుతాం, పీకినాక అన్ని కుప్పలు ఎత్తే కూలలో పెడితే తెంపుతాం.
1: మంచి ఎండ పెట్టి ఎన్ని క్వింటాలు వస్తుంది మీకు? 10 క్వింటాలు.
0: 10 క్వింటాలు వస్తుంది.
1: ఇప్పుడు 5 సంవత్సరాలు పండిస్తున్నారు, ఎక్కువ ఏమైనా వచ్చిందా?
0: వస్తాను, ఎక్కువనే వస్తాను. కానీ మొన్న పోయిన సంవత్సరం ఒక దెబ్బ తిన్నాం సారు, అది వర్షం బాగా పడలేదా, పడిపోయి మొలిచే మోపుకు అన్ని ఏరు తేలి ఖరాబ్
1: అయినాయి.
0: ఊడ మోపుకు వర్షం బాగా పడేది, ఆ శలకల వరద కొట్టింది. వరద అంటే
1: అలా నిలిచిపోయినాయి. అట్లానే
0: నిలిస్తే బాగుండి పువ్వు, నిలవకుండా గండి పెట్టి కోసుకపోయినాయి అన్నట్టు. కోసుకపోతే అన్ని ఊడలు తేలిపోయినాయి. మొన్నటిసారి దెబ్బ తిన్నాం,
1: దెబ్బ పడ్డాయి.
0: అది వర్షం బాగా పడలేదా సార్? ఎంత ఆ టైంలో అదే టైంలో వరద కొట్టి అన్ని గన్ను తెల్లారి వేసుకుంటే బాధ అనిపించింది. అంతటి కాయ కాయదు, అంత పిండి అట్టనే నిలిచిపోతుంది.
1: కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేరుశనగ పంట మంచి లాభదాయకం. కష్టం తక్కువ, ఖర్చు తక్కువ.
0: నెక్స్ట్ మొక్కజొన్న కూడా బెస్ట్ సార్.
1: మొక్కజొన్న వేసుకుంటారు? మళ్ళా
0: వేసుకుంటాం.
1: వేరుశనగ మొక్కజొన్న?
0: వేరుశనగ, వేరుశనగకు ప్రైవేటే ఉంటుంది. అవసరం అయితే ఈ పత్తి జడగొట్టి మళ్ళీ మొక్కజొన్నకు ఛాన్స్ ఉంటుంది.
1: వేరుశనగ తర్వాత ఏం వేస్తారు? మళ్ళీ
0: వేరుశనగ తర్వాత మళ్ళా ఈ బబ్బేరు ఉంటుంది చూడు సార్, చిన్న పంట కాదు.
1: బబ్బేరు వేసుకుంటారా?
0: వేసుకుంటాం.
1: వేరుశనగ ఎన్ని రోజులకు వస్తుంది మీకు చేతికి?
0: 4 నెలలు అవుతుంది.
1: 4 నెలలు. సరే, మిగిలిన 8 నెలలు ఏం చేస్తారు?
0: మిగిలిన అది మళ్ళీ బొబ్బరేత్త మళ్ళీ 3 నెలలు పట్టదా సార్? ఇక 7 నెలలు ఇచ్చి పెడతాం మసలు.
1: అంతే, ఇక 2 పంటలు తీసుకుంటారు.
0: నాకైతే బావి కోలేరు, పుష్కరం బావి.
1: నీరు మంచిగా ఉంటుంది,
0: పుష్కరం నీళ్లు. నీళ్ళకు బాగలేదు. మొన్న బొబ్బరేసిన 20 క్వింటాలు ఎత్తే దగ్గర దగ్గర 8 క్వింటాలు అయింది బొబ్బరు.
1: పచ్చి బొబ్బరు అమ్ముతారా? ఎండినే పత్తి కూడా
0: ఇప్పుడుకుంటున్నారు. పెద్ద కష్టం కాదు సార్, దాన్ని అమ్ముకోపోడు కథాకార. మేము మొన్ననే వేసినాం, మొన్నటే తిరిపోయింది, తెంపుకున్నాం, 6-7 క్వింటాలు వచ్చింది.
1: ఈ వేరుశనగ ఎక్కడ అమ్ముతా ఉంటారు మీరు తీసుకెళ్ళి?
0: ఎక్కువ మార్కెట్కే. మార్కెట్

0: నరక తీసుకోమంటారా? మరి తగిన రేట్ వస్తుందా మీకు
1: మంచిగా? ఛాన్స్ మనకు వాళ్ళ అక్కడ గిరాకీ ఉన్నది, వాళ్ళ ఎత్తుంటది మార్కెట్ లో, వాళ్ళ కదా మీకు తెలియదా? అది జాతం చూసుకుంటారు వాళ్ళు. మనకు అమ్మిచ్చేటైతే మంచి అర్థదారు అయినటువంటి మంచివాడు అయితే మనకు సానుభూతి ఉంటే
0: ధర ధర ఇప్పిస్తాడు. ఈ బబ్బేరు వేసింది అన్నారు, బబ్బేరు ఎప్పుడు వేసుకుంటారు మీరు ఎక్కువగా?
1: బబ్బేర మనకు దీపావళి వెళ్ళినాక.
0: ఎందుకంటే ఈ మధ్య బబ్బేరు వేసే వాళ్ళు చాలా తక్కువ. ఇంకా పెసర్లు బబ్బేర్లు కందులు బాగా వేసేది, ఇప్పుడు ఎవరు వేస్తలేరు. అందరూ పత్తి మిరప లేకుంటే బరి మక్కని ఇటు వీడి పోతున్నారు తప్ప బబ్బేరు వేసే వాళ్ళు
1: తక్కువ. ఈ బబ్బేరు ఈ ఏరియాకి నేను ఒక్కనే వేసినా మొన్న ఈరోజు.
0: మరి బబ్బేరు వేయాలని ఎందుకు అనుకున్నారు మీరు?
1: ఈ బబ్బేరు అయితే ఈజీ పంట సార్, అది ఒక రెండే తాలు కట్టిన పండిపోయింది.
0: ఎంత ఖర్చు వస్తుంది బబ్బేరు?
1: ఏమున్నది మన ఇత్తులు కొనుడే
0: ఏం అవసరం?
1: అలా ఒక్క గుంటకే కొట్టినా గానీ దాన్ని ఇంత కలుపు కూడా వేయలేదు. అంటే దుక్కి బాగా చేసిన,
0: దుక్కి బాగా చేసుకుని కలుపు రాదు.
1: కావాల్సింది దుక్కి సార్, ఏ పంట కానీ పల్లి చేనే కాదు, బొబ్బరే కాదు, ఏది కానీ ఏది కానీ దుక్కు ముఖ్యం. ఇక వాడు వంగలేక దున్నలేక పోనీ గిని అంటే ఖర్చుల పాలు అవుతుంది కొన్ని కలుపు ఖర్చులు.
0: బొబ్బరి ఏ నెలలు వేసుకోవాలి? వేసుకుంటే బొబ్బరి ఏ నెలలు?
1: ఫిబ్రవరి
0: అయిపోగానే
1: కథం అంతే. సంక్రాంతికి అయితే కథం, ఎంత మూడు నెలల పంట జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కథ
0: మార్చి వచ్చేస్తుంది.
1: మూడే నెలలు దాన్ని
0: అంతే. దానికి ఏం ఖర్చు లేదు, పెట్టుబడి లేదు, ఏం లేదు. ఇక తెచ్చి
1: పెట్టుకుంటే
0: దానికి ఎట్లా పెట్టుకుంటారు గింజల్ని?
1: దాన్ని ఇక్కడ పల్లి చేయను
0: అంతే. దగ్గర దగ్గర
1: గంట ఈ గడ్డ అయింది తెలుసు.
0: పారేది కాదు, కొద్దిగా పారుతుందా?
1: పారే తీగ పారుడా? పారుతుంది.
0: అదే మరి ఎట్లా పారించుకుంటారు దాన్ని? పెడతారా?
1: ఏం లేదు, వాటి చెట్టు చెట్టు పారుకుంటే పోతే 30-33 వందలు.
0: అమ్మితే ఎంత వచ్చింది మరి?
1: అమ్మితే దగ్గర దగ్గర 7-8 వచ్చినాయి. ఇక్కడ ఉల్లినే అమ్మితే ఉల్లినే అందరు గుడాలకు అన్ని ఉల్లినే మొత్తం ఒక్కటి బయటికి పోనీయాలి అందరు.
0: అందరు మీ ఊళ్ళో కొనుక్కున్నారు?
1: 10 కిలోలు 20 కిలోలు వాళ్ళు.
0: అట్లా మీకు బబ్బేరు అమ్ముకుంటే కూడా లాభమే. బబ్బేరు వేసుకుంటే
1: 80 రూపాయల కిలో చొప్పున ఇచ్చిన.
0: 8 క్వింటాలు వచ్చిందా?
1: ఏ 5 క్వింటాలు వచ్చింది.
0: 5 క్వింటాలు వచ్చింది బాబేరా. అంటే నయమే ఇప్పుడు ఈ పంటల మీద చూసుకుంటే, పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, మీకు మంచి ఆదాయం కూడా వచ్చింది అంటారు సార్. ఇంకా ముందు ముందు ఏమైనా ఇట్లాంటి పంటలు పండించాలనుకుంటున్నా?
1: ఏ పండిస్తాం అనుకుంటాను నేను, ఈ ఖర్చు తక్కువ బాబు వాటికే ముందు అడిగేస్తాను. ఇక ఈ పత్తి మీద కూడా జర ఇష్టం లేకుండా అవుతాను. దాని ఏరుడు అవి అది మళ్ళీ మొలుసా మొలవాలంటే కష్టం. మొలిసే కనుక తిప్పలేదు అంత.
0: పెట్టుబడి బాగా పెట్టాలి,
1: బాగా పెట్టాలి.
0: వర్షం పడితే మళ్ళీ పత్తి
1: అట్లా కష్టమే, మళ్ళీ ఏరుడు కష్టమే. మొలిచేటప్పుడు బాధ, ఇక రెండు సార్లు పెట్టవాలి చెప్తాను. 4 రోజులు వాన పోయిందంటే మొలవదు.
0: కాబట్టి ఈ బబ్బెర కందులు ఇట్లాంటి వాటికి వేరుశనగ బాగుంటాయి అంటారు.
1: దీనికే ఇప్పుడు 2 సంవత్సరాలు కానీ మా కొడుకులు నేను కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.
0: ఈ కూరగాయల పంటలు పండిస్తారా?
1: కూరగాయలు నేను పెట్టుకుంటాను నా పర్సనల్ గా.
0: ఇంటి మంది పెట్టుకుంటా.
1: టమాటా బీరకాయలు గోరుచిక్కులుగా బెండకాయలు వేస్తా.
0: సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు పి పంకజ్ మోహన్ గారు అందించిన పరిచయ కార్యక్రమాలతో కూడిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ట్యూన్ చేసి ఉంచండి FM బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంత

0: అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారున్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
0: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
1: సార్, ఇది పిఎం అభిమంటన్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు, ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిల్లో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా అంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
0: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
1: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పటి వరకు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
0: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
1: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలైతే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి.

0: తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభా ఐడీ జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని, వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి. లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్ మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
0: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటేషన్ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సులువుగానే. దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు సచివాలయాల్లో కూడా, అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సార్. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
0: సార్? మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది
0: సార్? ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్

0: దానికి రెక్టిఫై చేసుకుంటారు, సిబ్బంది అయితే లేదు.
1: సార్ ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ANMs ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము IEC మెటీరియల్ డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ NGOs వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా FDP ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ BP షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్ లో కూడా ఇంటికే అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
0: సార్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ VPAT సెంటర్ ఉంటుంది సార్. అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒకవేళ హెల్త్ వాళ్ళక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటిది?
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణనాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మనోరంజని శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం మనోరంజని కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. శ్రోతలు వాట్సప్ సందేశాలను పంపించవలసిన ఫోన్ నంబర్ 7382922899, 7352922899. ఈ నెంబర్కు మీరు కోరిన సినిమా పేరు, కోరిన శ్రోతల పేర్లు వాట్సప్ సందేశం ద్వారా కోరినట్లయితే మీకు నచ్చిన పాట వినిపించడం జరుగుతుంది. కార్యక్రమంలో మొదటగా

లేఖ ద్వారా కోరిన ఒక పాట విందాం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా కాజ్పేట్ మండలం తరాలపల్లి గ్రామం నుండి జరిపోతుల బుచ్చయ్య, మంగ, చైతన్య, సంతోష్ కుమార్, ఎల్లయ్య, ఎల్లవ్వ, డప్పు జంపయ్య మరియు వారి గ్రామ ప్రజలందరి కోసం అంటూ రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట సుఖదుఖాలు చిత్రంలో పి సుశీల ఆలపించిన కృష్ణశాస్త్రి సాహిత్యం, స్వరపరిచింది ఎస్పి కోదండపాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి. శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో మరొక శ్రోత వాట్సప్ సందేశాన్ని పంపించారు. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి పూజారి ధనుంజయ్, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరంతా కోరుతున్న పాట శక్తి. చిత్రంలో హేమచంద్ర సైంధవి ఆలపించిన యుగల గీతం. గీత రచన రామజోగయ్య శాస్త్రి కాగా, స్వరపరిచింది మణిశర్మ. వీరందరి కోరిక మేరకు శక్తి చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

శ్రోతలు, లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. వాట్సప్ సందేశం పంపించవలసిన మా ఫోన్ నెంబర్ 7382922899, 7382922899 అనే నెంబర్కు మీకు నచ్చిన సినిమా పేరు మరియు కోరిన శ్రోతల పేర్లు వాట్సప్ సందేశం ద్వారా పంపించినట్లయితే మీకు నచ్చిన పాట మేము వినిపిస్తాం. కార్యక్రమంలో మరో శ్రోత ఒక సందేశాన్ని పంపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర మరియు ఇతర కుటుంబ సభ్యుల కోసం అంటూ వీరు ఒక సందేశాన్ని పంపించారు. వీరు కోరుతున్న సినిమా లంకేశ్వరుడు చిత్రంలోని ఒక పాటను వినిపించమంటూ అని కోరారు. వీరికి వేటూరి సాహిత్యాన్ని ఎస్ జానకి మనో ఆలపించిన గీతం వినిపిద్దాం. చిత్రం లంకేశ్వరుడు. జివ్వుమని కొండగాలి అనే పాట మీ అందరి కోసం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలు, లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో మరొక లేఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా మరియు ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట శుభ సంకల్పం చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన యుగలగీతం. గీతరచన వేటూరి కాగా, స్వరపరిచింది ఎంఎం కీరవాణి. వీరందరి కోరిక మేరకు శుభ సంకల్పం చిత్రంలోని ఈ పాట

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి. మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజని. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోత సందేశం పంపించారు.

సంగారెడ్డి జిల్లా సిద్దుల నాగారం నుండి రొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రమ్ మరియు వారి మా కుటుంబ సభ్యుల కోసం వినిపించమంటూ రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట కొండవీటి దొంగ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది స్వరమాంత్రికుడు ఇళయరాజా. వీరు కోరుతున్న పాట శుభలేఖ రాసుకున్న అనే ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాగలంలో విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: శ్రోతలు లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుండి, చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యుల కోసం అంటూ రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట రాక్షసుడు చిత్రంలోని ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాలపించిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట మా కోసం వినిపించమంటూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు రాక్షసుడు చిత్రంలోని ఈ పాట

శ్రోతలు, లేఖల ద్వారా మరియు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పున్నా వెంకటేశం, వీరంతా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి రాస్తున్నారు. వీరు కోరుతున్న పాట గాంధీవం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రీకుమార్ ఆలపించిన బృందగీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది వేటూరికాగా స్వరపరిచింది ఎంఎం కీరవాణి. వీరందరి కోరిక మేరకు గాంధీవం చిత్రంలోని ఈ పాట

కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కొత్తవాడ నుండి మనోజ్ కుమార్, పరమేష్, నరేష్, రాజేశ్వరి, నీరజ, మౌనిక, ఆరుష్, అర్నిక్, ఆద్య, అశ్విక వీరంతా కోరుతున్న పాట గండికోట రహస్యం చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగల గీతం. గీతానికి సాహిత్యాన్ని కూర్చింది డాక్టర్ సి నారాయణ రెడ్డి, కాగా స్వరపరిచింది టీవీ రాజు. వీరందరి కోరిక మేరకు గండికోట రహస్యం చిత్రంలోని ఈ యుగలం మీకోసం.

కార్యక్రమంలో మరొక పాటను వినిపించమంటూ సందేశాన్ని పంపించారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహామాదాపురం గ్రామం నుండి పెరుమాన్ల సాయిలు సమ్మక్క రిత్విక్ పల్లవి ముక్తాశ్రీ రిషి కృతిక శ్రీజ మనోహర్ సులోచన పెంటయ్య ముప్పిడి సమ్మక్క రాధ మరియు ఇతర కుటుంబ సభ్యుల కోసం అంటూ సందేశాన్ని పంపించారు. వీరంతా కోరుతున్న పాట ప్రేమ్నగర్ చిత్రంలో ఘంటసాల పిశుశీల ఆలపించిన యుగల గీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది ఆచార్య ఆత్రేయ, కాగా స్వరపరిచింది కేవీ మహాదేవన్. వీరి కోరిక మేరకు ప్రేమ్నగర్ చిత్రంలోని కడవెత్తుకొచ్చింది కన్నపిల్ల అనే పాట మీ అందరి కోసం.

శ్రోతలు, లేఖల ద్వారా మరియు వాట్సప్ సందేశాల ద్వారా కోరిన తెలుగు చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోత వాట్సప్ సందేశం పంపించారు. వీరు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి కోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, పున్న, వెంకటేశం, బొమ్మిదేని లక్ష్మీనారాయణ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు అంటూ రాస్తున్నారు. వీరంతా కోరుతున్న పాట జేబు దొంగ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, స్వరపరిచింది చక్రవర్తి. వీరి కోరిక మేరకు జేబు దొంగ చిత్రంలోని ఈ పాట మీ అందరి కోసం.

కార్యక్రమంలో చివరి పాట కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా ఎలకతుర్తి జీలుగుల నుండి గనెబోయిన తిరుపతి స్వప్న రాజవ్వ అమ్ములు బబ్బులు రామన్న రామ రాజు పోతిర వీణ సమ్మయ్య తిరుపతి రజనీకాంత్ స్వప్న అనిల్ సంధ్య జున్ను మాధురి మయూరి యువరాజారెడ్డి మాధవ రానక్క ఎర్రన్న మధునక్క బుచ్చన్న కోమల వంశీ గంగోత్రి మానస వీరంతా కోరుతున్న పాట. మీరు వింటున్న ఈ పాట పెళ్లి పుస్తకం చిత్రంలోనిది. ఆలపించింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీతరచన ఆరుద్రకాగా, స్వరపరిచింది కెవి మహదేవన్.

ఈ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఈ పూట మనోరంజనిలోని పాటలన్నీ శ్రోతలందరినీ అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం. ట్యూన్ చేసి ఉంచండి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Heritage Complex in Gujarat, which would contribute to knowledge sharing and the preservation of cultural heritage. Prime Minister Modi was conferred with the Food and Agriculture Organization FAO Agricola Medal in Rome for his contributions to sustainable agriculture. The Five Nations tour of Prime Minister Modi was significant in elevating bilateral ties and strengthening cooperation across sectors, along with deepening relationship with one of the major economies in West Asia, the United Arab Emirates. The program was scripted by Shreya Pathak. Listeners, you can also listen to this program on our app, News on EIR, and YouTube channel, News on EIR Official.
1: Spotlight.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం. ఈనాటి కార్యక్రమంలో విందాం ఎండి రామనాథం గారి గాత్ర సంగీతం.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎండి రామానందం గారి కర్ణాటక గాత్ర సంగీతాన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. మధుర గీతాలు. అలనాటి గీతాలు, ఆపాత మధురాలు, ఆమేటి చిత్రాల అరుదైన కావ్యాలు. మధుర గీతాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతోంది మీ రేడియో నేస్తం.

ఈనాటి మధుర గీతాల్లో తొలిపాటగా విందాం పెంపుడు కొడుకు. ఈ చిత్రంలో ఘంటసాల జిక్కితో కలిసి పాడిన యుగల గీతం. గీతరచన సదాశివ బ్రహ్మం, కాగా స్వరపరిచింది ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఆనిముత్యాలంటి ఆ పాత మధురాలు మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రాణమిత్రులు. ఈ చిత్రంలో కేవీ మహాదేవన్ స్వరపరిచిన దాశరథి సాహిత్యం, గానం పి సుశీలా.

కలసి ఉంటే కలదు సుఖం. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన యుగళగీతం. ఈ గీతానికి పదాలను కూర్చింది కొసరాజు కాగా, స్వరపరిచింది మాస్టర్ వేణు.

మీరు వింటుంది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు, మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కాలం మారింది. ఈ చిత్రంలో ఎస్ రాజేశ్వరరావు స్వరపరిచిన దాశరథి గీతం, గానం ఘంటసాల పి సుశీలా.

కొండవీటి సింహం. ఈ చిత్రంలో చక్రవర్తి స్వరపరిచిన వేటూరి సాహిత్యం, ఆలపించింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి మా ఈ కార్యక్రమం మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పూజాఫలం. ఈ చిత్రంలో ఘంటసాల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. స్వరపరిచింది ఎస్ రాజేశ్వరరావు.

ఆనిముత్యాల్లాంటి ఆ పాత మధురాలు వింటున్నారు. ఇప్పుడు విందాం. ప్రేమ సామ్రాజ్యం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన యుగళగీతం. ఈ గీతానికి సాహిత్యాన్ని కూర్చింది రాజశ్రీ కాగా స్వరపరిచింది టి రాజేందర్. చిత్రం ప్రేమ సామ్రాజ్యం.

ఇది రాత్రి సమయం అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఎద కోరెను సరసం అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మ.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

మీరు వింటుంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం నుండి ఆనిముత్యాల లాంటి ఆపాత మధురాలు మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం రైతు కుటుంబం చిత్రంలో ఘంటసాల టిఆర్ జయదేవ్, పి సుశీల ఆలపించిన బృందగీతం. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి కాగా, స్వరపరిచింది టి చలపతిరావు.

రోజులు మారాయి. ఈ చిత్రంలో ఘంటసాల జిక్కి ఆలపించిన బృందగీతం గీతరచన తాపీకాగా స్వరపరిచింది మాస్టర్ వేణు.

శబ్దతరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. మీరు వింటుంది అలనాటి గీతాలు, ఆ పాత మధురాలు, ఆ మేటి చిత్రాల అరుదైన కావ్యాలు. మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం శ్రీవారికి ప్రేమలేఖ. ఈ చిత్రంలో ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం, స్వరపరిచింది సత్యం.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించారు.

0: చేయించండి 9182986142 9182986142.
1: శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరగా విందాం ధనమా దైవమా. ఈ చిత్రంలో పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, స్వరపరిచింది టివి రాజు.

ఈ పాటతో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఈనాటి మధుర గీతాలన్నీ మిమ్మల్ని ఆశాంతం అలరించాయని ఆశిస్తూ సెలవు కోరుతోంది మీ రేడియో నేస్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.